0: నగుచు నగుచు జీవితంబను నదిని దాటువారిలోన, నగుచు నగుచు జీవితంబను నదును దాటిని వారిలోన, ఏడ్చి ఏడ్చి తేలు మునుగుచు ఈతరాని వారల చూచి, ఏడ్చి ఏడ్చి తేలి మునుగుచు ఈతరాని వారల చూచి, జాలిగలుగక లోతెంతని అడుగువారు నరులేనా, జాలిగలుగక లోతెంత అని అడుగువారు నరులేనా.
1: పీపుల్ టు స్టంబుల్ బై ద వాక్ అండ్ బై ద క్రాస్ ది రివర్ ఆఫ్ లైఫ్, స్ట్రగుల్ ఫర్ క్రాసింగ్ ది రివర్ ఆఫ్ లైఫ్. పీపుల్ హు క్రై అండ్ క్రై, హు ఫ్లోట్ అండ్ హు సింక్ వైల్ ద స్విమ్ త్రూ ది రివర్ ఆఫ్ లైఫ్. పీపుల్ వెన్ దే లుక్ ఎట్ దెమ్ దే ఫీల్ సాడ్. And they ask them, what is the depth of the river? Is this real compassion to ask a man who is sinking and floating, what is the depth of the river which you are crossing?
0: Tamasambu vidaka tattambu kuduruna, rajasambu vidaka rakti radu, satvikambe bhakti sadanamba unaya unna mata telipuchunna mata.
1: I am telling you the truth, the simple truth, without giving up passion and without giving up anger, you are not going to get the real devotional aspect. Unless you take to the path of sattvic nature, unless you take to the path of being straight and truthful, you are not going to get devotion.
0: Prema swaroopulaina Satya Sai Seva Dala sabhyulara, మనం ఈనాడు అఖిల భారత సత్యసాయి సేవాదళం యొక్క సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఇది మూడవ సమ్మేళనం అనేటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే. గడిచిన మూడు సమ్మేళనం లోపల మనం సాధించినటువంటి ఘనత ఏమిటి? ఎట్టి మార్పును మనం సాధించాము? దీనికి భక్తి అని చెప్పుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని గుర్తించడం అత్యవసరం.
1: Today we are having the third All India Conference of Seva Dal. You are all aware that during the three conferences we have gone through, what is it that we have achieved? What is it that we have gained? It is a question which you should ask yourselves. And your achievements, have they together resulted in giving you the necessary devotion? This is a question which you should ask yourselves.
0: కేవలం కొన్ని మంచి కార్యములు జరిపినంత మాత్రమున అది భక్తి అనిపించుకోదు.
1: సింప్లీ బికాస్ వన్ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ గుడ్ డీడ్స్, దట్ కెనాట్ బి కాల్డ్ డివోషన్.
0: డ్యూటీ వితౌట్ లవ్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం గుర్తించక కేవలం ఏదో కొన్ని మంచి కార్యములు చేస్తున్నామని, ఇది కేవలం ఒక విధమైనటువంటి భగవత్ సన్నిధికి ఒక పవిత్రమైన మార్గమని మనం భావించుకోవటం కూడాను అది ఒక వెర్రితనమే.
1: Without recognizing the sacredness that is contained in devotion which is full of duty and in such aspects of duty filled with devotion, to us to think that mere participation in some kind of work will lead you on the path of divinity and will lead you with devotion to the goal of divinity is just foolishness.
0: Pratina mana seva dalam yokka conveners aya state lu yokka reporter gurinchi aneka rakamulaga varnincharu.
1: This morning the conveners of seva dal from different states have described in many ways the kind of activities which the seva dal is undertaking.
0: Oka rashtramu maroka rashtramu anusarinchatam ani kani, oka vyaktini maroka vyakti anusarinchana kani, idi kevalam oka vidhamainatvanti guddi margam ane cheppavachu.
1: It is a blind path, it's a blind imitation for any one state to imitate another state, or for any individual to follow and imitate another individual.
0: అనుకరణ సరి అయినటువంటిది కానేరదు.
1: Following another person is not the right thing to do.
0: Imitation is human, creation is divine అని అంటుంటాం, కానీ ఈ విధమైనటువంటి యొక్క ఇమిటేషన్ కాదు మనకు కావాల్సినటువంటిది.
1: We talk of imitation being human. We talk of creation being divine. But this is not the kind of imitation which we should adopt.
0: కేవలం తన తృప్తి నిమిత్తమై తన ఆచరించేటువంటి మంచి కార్యం లే సేవని భావించుకోవటం కూడాను అది సరి అనుకుంటే అర్థం కానేరదు.
1: Also to think that for one's own satisfaction to do something is service is not the right attitude.
0: మనకు మనం సంతృప్తి పట్టడమే కాకుండా సేవను అందుకునేటువంటి వ్యక్తి యొక్క సంతృప్తిని కూడా మనం లక్ష్యంలో ఉంచుకుని సేవను ఆచరించినప్పుడే అది సేవకు సరి అనేటువంటి అర్థం కావస్తుంది.
1: It is only when we have not only satisfaction to ourselves but also the satisfaction of the person who is receiving the service that such service can be called true service.
0: నిష్కామ సేవనే మానవుని మాధవునిగా మారుస్తుంది.
1: It's only service and from which you do not aspire for the fruits of thereof. Such service will be turned man into God.
0: స్వార్థరహితమైనటువంటి సేవ లేక నిష్కార్యమైనటువంటి సేవ కొన్ని రకములైనటువంటి యొక్క ఫలితమునే కాకుండా జీవితమునే సార్థకం గావించుకునేటువంటి పవిత్రతను కూడా అందిస్తుంది.
1: Selfless service, service from which you do not seek the fruit thereof, it is such service will lead you not only to the spiritual goal but will also change you to a higher position.
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఆధ్యాత్మిక మార్గమున ప్రయాణం చేయనటువంటి వారిని పెడమార్గము పట్టించక దిగజారిని ఒక అతి భద్రతగా రక్షించడానికి కూడా సంసిద్ధంగా ఉంటుంటాడు.
1: Selfless service will enable those who are following the spiritual path to remain steadfastly on the spiritual path and will not let them swerve from that path.
0: అనేక రకములైనటువంటి సాధనలు అన్నింటికంటేను సేవ అనేటువంటి పవిత్రమైనటువంటి సాధన చాలా భగవంతునికి సమీపంగా గునిపోతుంది.
1: Of all types of sadhanas, the one sadhana which goes by the name of service, that will take man close to God.
0: భగవత్ ప్రేమకు కూడా పాత్రుని గావించుతుంది.
1: It will also make man deserve God's love.
0: జీవితము ఒక మధురమైనటువంటి ఒక పరిమళమైనటువంటి పుష్పం వంటిది.
1: Life is like a sweet and fragrant flower.
0: ఈ పుష్పములో ఉన్నటువంటి మకరందమే ప్రేమ.
1: The honey that is present in this fragrant flower of life is prema or love.
0: ఈ ప్రేమను ఒక మకరందమే కేవలము అంత్యంలో ఇది ఒక జ్ఞానం అనేటువంటి ఫలంగా రూపొందుతుంది.
1: It is this honey that is present in this flower, a fragrant flower, that will turn in the end into a fruit.
0: కనుక ప్రేమ అన్నటువంటిది పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మాన్ని కూడాను మనకు ప్రబోధించి పరమాత్మని యొక్క సన్నిధి పెన్నిధిని కూడాను అనుభవింపజేస్తుంది.
1: Love teaches us the sacredness and love towards God will take us close to God and put us near God.
0: ఇట్టి ప్రేమను మనము అనేక రకములుగా మనం అనుభవించుచున్నప్పటికీ పారమార్థిక ప్రేమ ఎందున్నటువంటి యొక్క మాధుర్యము అంతరార్థము పవిత్రత మరొక ప్రేమల ఎందు మనకు కానరాదు.
1: Although we are experiencing this love in many different ways and in many different aspects, we are not likely to find the sweetness and the fragrance that is present in the spiritual love in any other kind of love.
0: ఈ ప్రేమ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని కూడా నువ్వు గుర్తింపచేస్తుంది.
1: It is this divine love which will enable us to recognize the oneness of humanity.
0: ఇట్టి ఏకత్వాన్ని మనం అనుభవించడానికే మన మానవత్వం కూడాను ప్రాప్తించింది.
1: We have received the human birth in order that we may experience this oneness of humanity.
0: ఇట్టి ఆధ్యాత్మిక మార్గము మానవుని ఏక బంధుత్వంగా అన్యోన్యమైనటువంటి సన్నిహిత సంబంధంగా కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: ఇట్ ఈస్ దిస్ స్పిరిచువల్ థాట్ విచ్ విల్ బైండ్ మ్యాన్ కైండ్ ఇంటూ వన్ థాట్ అండ్ విచ్ విల్ బ్రింగ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ హ్యుమానిటీ టుగెదర్ ఇంటూ వన్ ఫోల్డ్.
0: సేవలో ఉన్నటువంటి యొక్క ఘనత మరొక విధమైనటువంటి సాధన ఎందుకు కూడా నువ్వు మనకు కానరాదు.
1: The greatness that is present in service is not to be seen in any other kind of sadhana.
0: కనుక మనము సేవను ప్రధాన లక్ష్యంనందు ఉంచుకొని శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదనం అని ఈ దాసత్వం లోపల కేవలం మానవత్వంలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా నువ్వు నిర్మూలం గావించి సన్నిహిత సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది.
1: If we have this service as our primary aim and we adopt the various practices of devotion to the Lord, such as listening to good things, such as serving people, such as praying to the Lord, and and so on. If we adopt all these different methods, then the service will enable you to get rid of the ego and to get rid of the bad qualities in you.
0: మానవుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పశుత్వము ఒక అహంకారమే.
1: The one animal nature that is present in man, that is reminiscent in man, is his ego.
0: ఈ సేవ మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని దూరం గావించి కఠినత్వాన్ని మెత్తపరిచి మానవత్వాన్ని కూడా చేకూరుస్తుంది.
1: Service will remove the animal nature in man. Service will make man softer. Service will make man go nearer God.
0: ఎన్ని రకములైనటువంటి మనం సాధనలు చేసినప్పటికీ సేవ అను ప్రధానమైనటువంటి సాధన మనం సల్పకున్నా మనలో ఉన్నటువంటి అహంకారం ఏనాటికి కూడా నిర్మూలం కాదు.
1: Although we may practice several types of sadhanas, unless we undertake service, we will not be able to get rid of the ego, the animal nature of ego in us.
0: ముద్దను చేతబట్టి మూతి చుట్టు అనేక పర్యాయములు చుట్టినను మన యొక్క ఉదరం నిండదు, ఆకలి తీరదు.
1: You may hold the food in your hand and go on turning that hand which is full of food round your mouth. You will never relieve your hunger.
0: అది కేవలం మూతిలో చేరినప్పుడే, అది ఉదరమునకు చేరినప్పుడే మన ఆకలి తీరి పుష్టిని అందిస్తుంది, సంతృప్తిని కల్పిస్తుంది.
1: It is only when the food goes into your mouth, reaches your stomach and gets digested that your hunger will be relieved and that you will get strength and nourishment from that food.
0: అదే విధముగాని సాధనను ప్రధానమైనటువంటి యొక్క ఉదరమునకు మనము కొంత సాధన కలిగించినప్పుడే సరైనటువంటి యొక్క భగవత్ కృపను కాని అనుగ్రహము కాని పొందడానికి అర్హుడు అవుతాము.
1: In the same manner, in the name of sadhana, when you undertake proper sadhana and hand it over to yourself, will you deserve the kindness and the grace of God.
0: Prema swaroopulara, meeru aneka rakamulainatundi karyakramamlo meeru palgontu కఠినమైనటువంటి కార్యాలకు ఎందుకు మీరు దిగ్విజయాన్ని సాధిస్తూ ఉంటున్నారు, కానీ ఇందులో ఉన్నటువంటి పని ప్రధానమైనటువంటి లక్ష్యంలో మేము చూడటం. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ప్రధానమైనటువంటిగా మీరు లక్ష్యం ఉంచుకోవాలి.
1: ప్రేమ స్వరూపస్, యు ఆర్ అండర్టేకింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్, యు ఆర్ ప్రాక్టీసింగ్ సెవెరల్ టైప్స్ ఆఫ్ వర్క్, బట్ వాట్ యు షుడ్ రిమెంబర్ ఈస్ దట్ ఇట్ ఇస్ నాట్ ది క్వాంటిటీ ఆఫ్ వర్క్ దట్ యు డూ దట్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ యు డూ ఈస్ ఇంపార్టెంట్.
0: ఎట్టి ఘన కార్యాన్ని మనం సాధించాము, ఎట్టి అపవిత్రమైనటువంటి నీచమైనటువంటి కార్యములు ఎందుకు మనం నడుముంచి పనిచేశాము అనేటువంటి విచారణ కంటే ఎట్టి భావంతో చేశాము, ఎట్టి హృదయంతో చేశాము అనేటువంటి దాన్ని మీకు మీరు పరీక్ష చేసుకోవటం సత్యసాయి సేవాదళం యొక్క సభ్యులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It is very important and necessary for members of the Satya Sai Seva Dal not so much to ask themselves what is the great work which we have done, what is the amount of work which we have done, and what is the sacredness of the work which we have done. These are not as important as you are asking yourself what is the attitude with which I have done the work, what is the kind of heart and what is the kind of attitude which I have when I did this work.
0: Seva anu padamu చాలా పవిత్రమైనటువంటిది. ఉన్నది రెండు అక్షరం లేనను దాని లోతు మహా అగాధమైనటువంటిది.
1: The word service or seva is a very sacred word. Although it looks like a small word, its deep meaning is something which is quite sacred.
0: నిజముగా ఇట్టి నిష్ఫలమైనటువంటి కొన్ని రకమైనటువంటి యొక్క ఫలరహితమైనటువంటి ఆశతో మీరు ఆచరించినటువంటి కర్మ భగవత్ యొక్క సన్నిధిని కూడా చేరుస్తుందని మీరు మున్ముందే విన్నారు.
1: Truly, if such service and such work is done by you without hoping for the results and the fruits of that work, you have already listened to the statement that such work, the fruits of which you do not hanker after, will take you close to God.
0: Satya Sai Seva Dharma yokka sabhyulu ahankaramunu dooramu parchi konta abhimanamunu kudanu konta varakunu tempukoni anekattvamlo unnatundi ekatvanni gurtinchadame maa yokka lakshyamani kudanu meeru అర్థం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెససరీ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్య సాయి సేవా దళ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఈగో, టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఇమోషన్ అండ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ అటాచ్మెంట్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది యూనిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది డైవర్సిటీ అరౌండ్ దెమ్.
0: నేటి ప్రపంచం యొక్క స్థితి మీకు తెలియనటువంటిది కాదు. అన్యాయ అక్రమ అనాచార అధర్మ అహంకారములతో తృతూగిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచం నందు శాంతి సత్య ధర్మ ప్రేమలనేటువంటి యొక్క వీటిని మీరు ప్రకటింపజేసి వికసింపజేసి ఈ యొక్క సమాజములకు శాంతి సంతోషం అనేటువంటి ఫలములను అందించేటువంటి యొక్క సౌభాగ్యానికి మీరు కంకణం కట్టుకోవడం అత్యవసరము.
1: The situation in the world is not something which you are not aware of. You all know what is happening today in the world, which is full of injustice, which is full of anger, and which is full of untruth. It is necessary for you, members of the Seva Dal, to make the determination to establish peace, to establish truth, to establish prema, and to establish right conduct in this unjust world.
0: ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అన్నము కాదు. ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అనేక రకమైనటువంటి ధనము కాదు. ఈనాడు అవసరమైనటువంటిది సహన భావంతో, అన్యోన్యమైన ప్రేమతో యువతి యువకులు సరైనటువంటి యొక్క సమాజ సేవను కల్పించేటువంటి యొక్క దీనికి కంకణం కట్టుకున్నప్పుడే మన భారతదేశము అనాది దేశంగా కూడా రూపొందింప చేయడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: What is needed for the world today is not food. What is needed in the world today is not affluence and money. What is needed in the world today is to promote prema between beings and to promote forbearance amongst groups of people. Young people, men and women must see today that forbearance and prema between individuals is promoted in the world.
0: Itti prema leka manam enni sadhana chesinappudikini enni bhajanalo palgonnappudikini enta satsangamlo manam koodinappudikini emi ప్రయోజనం ఉండదు.
1: Without such prema and such forbearance, it does not matter how much sadhana you may perform, how many good companies you keep, and how many good places you go and participate in, there will be no benefit at all.
0: దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, పొంచిచూచు కనులున్నా, వంచల విను మనసున్నా, వంచితమున చిత్తమున్నా, వంచే మనసున్నా, ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా.
1: If bad qualities abound everywhere, if people are anxious to listen to bad talk, if people have minds which are bad, and if people are always creating bad ideas in one's mind and in their own mind, and if they want to eavesdrop and listen to bad conversation, in such a case, in the whole world, there will be no place for justice.
0: ధర్మదేవతను తరిమేటువంటి సాధనలే మనం సల్పుచున్నాము కానీ ధర్మదేవతను ఆహ్వానించేటువంటి యొక్క ప్రయత్నాలకు మనం ఏమాత్రం పూనుకోవటం లేదు.
1: All our efforts and all our sadhana is directed towards sending away, driving away the goddess of dharma or right conduct. We are not making any attempt to invite the goddess of right conduct.
0: Bhakti enu kevalam burkanu maatrame manam dharinchi daniki bhukti yukti rakti virakti aneetundi daniki manam prayatnamulu cheyatam cheta mani yokka shakti samarthyamulu kolipothunnam.
1: We are only wearing an external garb of devotion. In the name of an external garb of devotion, we are pretending to have devotion. But all the time, we are talking of eating, of doing selfish things. This is what we are doing in the name and garb of devotion.
0: శక్తిహీనులను చూచి, దీనులను చూచి, జాలి కలిగినటువంటి మనస్సు కేవలం మానవుడని చెప్పకూడదు, వీలు కాదు.
1: If there is an individual who is not moved by the sight of weak persons, who is not moved by the sight of sickly people who need help, such person cannot be called a human being.
0: ఈశ్వరుడు సర్వభూతముల యందు కూడాను నివసించువాడు. అట్టి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని మనం గుర్తించక కేవలము ఒక వ్యక్తిత్వాన్ని మాత్రమే మన లక్ష్యం నందించుకుని మనం సేవలు సలిపినంత మాత్రం ఇది ఆధ్యాత్మికం అనిపించుకోదు.
1: Ishvara is present in all living things, in all living beings. Without recognizing the presence of this aspect of Ishvara in all living things, if we do service, such service cannot be called true service.
0: ఎవరికి చేసినా ఏమి చేసినప్పటికీ ఇది కేవలం ఈశ్వరార్పణ భావంతో మనం చేస్తున్నామనేటువంటి యొక్క సుగుణాన్ని మనం పెంచుకోవాలి.
1: You may help anyone, you may give any kind of help to any person. You must recognize that all that you do and all that you give is in the aspect of Ishvara and not for an individual human being.
0: Samasta sugunamullo kudunu prakashinchi viksinchetvantidi pavitramaina prema.
1: Amongst all good qualities, the one that shines foremost is the sacred love.
0: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము కొంతవరకు అయినా ప్రయత్నపూర్వకంగా సాధించడానికి కొంతవరకు మనము ముందంజ వేయాలి.
1: At least to some extent, we should make a conscious effort and move forward to acquire this sacred love.
0: పవిత్రమైన మన భారతదేశము అనాది కాలము నుంచి అనేక దేశములకు ఆధ్యాత్మిక రత్నములను అందించడమే కాకుండా పవిత్రమైన సూక్తులను, పవిత్రమైన మార్గములను కూడాను వారికి తెలిపించి మార్గమును నడిపించి తద్వారా తరింపజేసినటువంటి యొక్క ఈ దేశమునందు మనం భారతీయులనేటువంటి సార్థక నామాన్ని మనం అందుకొని మనం ఇట్టి అపవిత్రమైన కార్యంలో మనం పాల్పడటం, కేవలం గురి కావటం, ఇది కేవలం మన మానవత్వానికి ఒక అవమానకరమైన విషయం.
1: This sacred country of ours, this sacred India, from time immemorial has taught spiritual truths for many people in many other countries. We, calling ourselves citizens of this sacred country, if we do not recognize this and if we do not conduct ourselves in a manner which is consonant with our traditions by which we have taught spiritual truths to several other countries, we will not deserve to be called citizens of this ancient country.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క కీర్తిని సర్వవ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నమే మన సేవాశ్రమం యొక్క సభ్యులు ఆచరించవలసినటువంటిది.
1: The members of our Seva Dal should, by their conduct, be able to promulgate and propagate the sacredness and the reputation of this sacred country to which they belong.
0: ఈనాటి యువకుల యొక్క మనసు కేవలము చంచలమైనటువంటిదని వేరుగా చెప్పనక్కరలేదు.
1: I do not have to specifically say that the minds of young people of today are very wavery type.
0: ఈ వయసు మహా పవిత్రమైనటువంటి వయసు.
1: The youth, the age in which the young people live is a very sacred age.
0: పవిత్రం కాని అపవిత్రం కాని మంచి కాని చెడ్డ కాని ఆచరించుటకు ఈ వయసే ప్రధానమైనటువంటిది.
1: Whether it is a sacred act or an unsacred act, a good act or a bad act, this is the age, young age is the proper age.
0: ఈ వయసు గడిచిపోయిన తిరిగి వచ్చేటువంటి వయసు కాదు ఇది.
1: If this age moves by and if you pass to the present age, it is not going to come back to you.
0: నరుని యొక్క యవ్వనము నది యొక్క జలము తిరిగి రాదు.
1: The youth of a man and the water in a river that flows are not going to come back again and turn backwards.
0: ఇది గడిచిపోక పూర్వమే మనము ఆచరించవలసినటువంటి యొక్క మంచి కార్యములను ఆచరించి పొందవలసినటువంటి పవిత్రతను మనం పొంది అందుకోవలసినటువంటి ఆనందాన్ని మనం అందుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: Before this youth passes away in an irrevocable manner, whatever good you wish to do, whatever sacredness you wish to acquire, whatever happiness you wish to enjoy, you should do it right now while the age is with you.
0: ఆందోళనములను కాని ఉద్రేకములను కాని అశాంతిని కాని అణగద్రొక్కి మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రశాంతిని అందుకోవడానికి ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This age is very important for you to get over agitated minds, to suppress agitation, to remove anxiety in your own mind and to be able to acquire peace. This is the right age.
0: ఈనాడు ప్రపంచంలో ఎచ్చట చూచినప్పటికీ యువకుల యొక్క ఆందోళనని అతిగా కనిపిస్తుండటం పేపర్లో చూడటం మనం మీకు తెలిసినటువంటి విషయమే.
1: Wherever you see today, in all parts of the world, we learn from the newspapers something which you all know, that everywhere there is agitation in which youth is participating.
0: దేశం యొక్క మంచి చెడ్డలు యువకుల యొక్క తలరాతపై ఆధారపడి ఉంటుండాలి.
1: The country's good and bad, the country's good future or bad future depends on the individual young people of that country.
0: కనుక తమకు తాము ఒక ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క ప్రయత్నమే కాకుండా దేశం యొక్క సౌభాగ్యం కూడా కొంతవరకు మనం అందించడానికి ప్రయత్నం చేయటమే మానవుని యొక్క కర్తవ్యము.
1: It is man's duty not only to see and aspire for himself to rise higher, but also to do such things by which the country to which he belongs will also rise higher.
0: కనుక తనకు తాను నిమిత్తమై తన సంతృప్తి నిమిత్తమై మానవుడు తగిన ప్రయత్నములు చేపట్టడం కూడాను ఒక పొరపాటు అనేటువంటి సత్యాన్ని కూడాను మీరు ఈ సమావేశంలో గుర్తించాలి.
1: In this congregation, you should recognize that man, whatever he does, if it is only for his own selfish enjoyment and if he does not take care, take cognizance of his environment, that it is wrong is something which you should recognize in this congregation.
0: The proper study of mankind is man annam. అనగా ఏమిటి? మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క క్రియ, మనిషి యొక్క మాట, మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించేసినప్పుడే ఇది మ్యాన్ కైండ్ అని చెప్పుకుంటుంది. కేవలము ఆకారము చూచి కానీ లేక తన యొక్క రూపనామములు చూచి కానీ ఒక మనుష్యత్వం అనేటువంటి దానిని అనిపించుకోదు.
1: It has been said that the proper study of mankind is man. What does this saying mean? This saying means that man's thought, man's word and man's deed should all be synchronized, should all go together. Thought, word and deed should be together and should be synchronized.
0: ఈనాడు నిజంగా దేశంలో మ్యాన్ కైండ్ అనేటువంటిది ఉన్నదా అని విచారిస్తే ఎక్కడా కనిపించడం లేదు.
1: If we make the inquiry, is there proper mankind today present in the world? We do not find it anywhere.
0: నైతిక భౌతిక ధార్మిక లౌకిక రాజకీయ ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు కూడాను ఇట్టి మ్యాన్కైండ్ అనేటువంటిది మనుష్యత్వం అనేటువంటిది మనకు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Neither in the ethical sphere, nor moral sphere, nor spiritual sphere, nor political sphere do we find true human nature.
0: మనసులో తలంచడం ఒకటి, మాటలో చెప్పడం మరొకటి, క్రియను ఆచరించడం మరొకటిగా కనిపిస్తుండాలి.
1: We see everywhere that man's thought is one thing, what he says by his word is a different thing, what he indulges by way of action is yet a different thing.
0: ఇది కేవలం లోకానికి ద్రోహం చేసేటువంటి క్రియగా మనకు గోచరిస్తూ ఉండాలి.
1: This lack of correlation between thought, word and deed is something which is deceiving the world and which is causing harm to the world.
0: తనకు తాను పదనమునకు రాజబాట వేసుకునేటువంటి వ్యక్తిగా మనకు గోచరిస్తూ ఉండాలి.
1: An individual of this kind appears to us as one who is laying down the path for his own destruction.
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి మీ బోటి వారలకు ఇది సరైనటువంటి మార్గం కానేరు.
1: Those of you like you who have entered and taken to the spiritual path, to you this kind of life is not the right one.
0: దేశంలో ఆవరించినటువంటి ఈ అశాంతిని రూపుమాపి తగినటువంటి ప్రశాంతిని అందించేటువంటి ప్రధాన కర్తవ్యులుగా మీరు రూపొందాలి.
1: You should take a shape, a form, by which you will remove this lack of peace in the world and establish peace in the world.
0: Daiva preeti, papa bheeti nashinchinatundi ee Bharatadeshamnandu itti preeti bheetini kuda manam melkolpi tadwara aadhyatmika margamnandu aatmanandamanu anubhavinchadaniki kuda meeru aadarshaprayaluga nilchali.
1: In this country, love of God has disappeared. Fear of sin has disappeared. All your attempts should be to re-establish love of God in the country and make people fear sin.
0: దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఆదర్శప్రాయులుగా నిలిచి భారతదేశం యొక్క ఆదర్శాలను తగ్గును సంస్కృతిని కూడా నిలబెట్టి మీరు సార్థక నామాన్ని కూడా నెలకొల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: దివ్యాత్మ స్వరూపస్, ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ బికమ్ ఐడియల్ సిటిజన్స్ యాజ్ యూ గ్రో ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ఐడియల్స్ అండ్ రీఎస్టాబ్లిష్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కేవలము వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములు మీకు ఆచరణ ఎందు ఉంచటకు వీలు కాకపోయినప్పటికీ నిష్కార్యమైనటువంటి యొక్క దీంట్లో ఏమాత్రం కూడా మీరు ప్రవేశించుకోకుండా పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కార్యములు ఎందు ప్రవేశించి తగినటువంటి యొక్క సేవను సల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: Although it may not be possible for you to follow both in letter and spirit what is given as injunction in our Vedas, in our Shastras and in our Puranas, yet
0: tagana kankanam kattukovalani nenu aashisthunnanu.
1: Divyatma Swarupas, I am hoping that you will become ideal citizens as you grow of this country and that you will be

0: possible for you to follow both in letter and spirit what is given as injunction in our Vedas, in our Shastras and in our Puranas, yet you must make a determination to do such work which is selfless and not be selfish, and you must undertake only sacred work and not unsacred work.
1: Mana seva dharma yokka sabhyulandariki kodanu nishkama premanu abhivruddhi parchukuneetundi prayatnamu pradhana lakshyamlo unchukovali.
0: All the members of our Sevadal should promote such prema, such love, which is devoid of attachment.
1: కామిగాక మోక్ష కామికాడు అన్నారు. కానీ ఎట్టి ఆశలు లేకుండా కార్యములో పాల్గొనటము అది చాలా కష్టతరమైనటువంటి విషయం కదా అని మీరు చింతించవచ్చు.
0: It is true, it has been said that without attachment and without desire one cannot undertake work. You may feel, how are we going to do work without first developing a desire and an attachment?
1: కర్మ ఫలము కంటే కర్మం యందే మనకు ఆనందం అధికంగా ఉంటుండాలి.
0: Our pleasure will be more, not so much in the fruits of work, but in the work itself.
1: కర్మను ఆచరించేటువంటి నిమిత్తమే మన జన్మం ప్రాప్తించింది, కానీ కర్మ ఫల నిమిత్తమే మనకు ఆ జన్మం ప్రాప్తించలేదు.
0: We have got this birth to do the work. We have not got this birth to go and aspire for the fruits of the work that we do.
1: కర్మ ఫలము మనకు కేవలము బీజములుగా అందిస్తూ ఉంటుండాలి. ఎట్టి కర్మకు అట్టి ఫలములుగా మనకు అనుభవించక తప్పదు.
0: Whatever work we do, the fruits thereof are coming to us as seeds. We have to enjoy, we have to accept the fruits that will come out of these seeds.
1: విత్తనములు ఉండినంత వరకు కూడా నువ్వు మొక్కలు మలచక, చెట్లు కాక, వృక్షం కాక, ఫలములు అందించక తప్పదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఆర్ సీడ్స్ దే విల్ స్ప్రౌట్, దే విల్ గ్రో ఇన్ ట్రీస్ అండ్ ట్రీస్ విల్ బేర్ ఫ్రూట్. దిస్ ఇస్ ఇనెవిటబుల్.
1: విత్తనములు లేకుండా చేసుకునేటువంటి యొక్క ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక మార్గం.
0: The spiritual path is one wherein you completely remove and eliminate all seeds.
1: కనుక ఫలాపేక్ష లేకుండా నిష్కామ సేవ యందు ఈ సేవా సభ్యులందరూ కూడాను కార్యక్రమంలోకి వచ్చి పాల్గొని తద్వారా తిరిగి మన అనాది వేదవితమైనటువంటి యొక్క సంస్కృతిని కూడాను మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది సేవా దళ్ షుడ్ బి రెడీ టు అండర్టేక్ సచ్ వర్క్ అండ్ యెట్ నాట్ ఆస్పైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ సచ్ వర్క్. దేర్ బై యు షుడ్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ప్రిన్సిపల్స్, ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ కల్చర్.
1: కనుక సేవాదళ సభ్యులందరూ కూడాను కొన్ని నిబంధనలు మాత్రం అనుభవించక తప్పదు, ఆచరించక తప్పదు. ఈ నిబంధనలు ఆధ్యాత్మిక మార్గానికి కూడాను అవసరమా అని కూడాను కొంతమంది సందేహించవచ్చును. అది చాలా అవసరము.
0: All the members of the Sevadal have to accept certain rules of discipline and certain limitations. One may ask, are rules and discipline necessary even in a spiritual path? Yes, it has to be accepted that even for a spiritual path, certain rules and discipline are necessary.
1: చిన్న మొక్కగా ఉండినంత కాలం కూడాను దానికి ఎట్టి ప్రమాదములు కానీ ఎట్టి చిన్న దిశలు కానీ రాకుండా కాపాడుకోవడానికి కొంతవరకు మనం కంచి కట్టుకోవటం అత్యవసరం.
0: So long as we are dealing with a tender plant which is still young, it is necessary to protect that tender plant by putting a fence around it.
1: అదే వృక్షమైన తర్వాత ఆ వృక్షమును ఏ యొక్క పశువులు కానీ ఏ మృగములు కానీ హింసించడానికి పొనుకో.
0: The same tender plant, when it has grown into a big tree, then the animals and the cattle are not going to attack this big tree.
1: కనుకనే మన యొక్క ఆధ్యాత్మిక దశ అతి మొక్క దశలో ఉంటున్నంత వరకు కూడాను ఈ క్రమశిక్ష అనేటువంటి కంచె కట్టుకోక తప్పదు.
0: In the same manner, so long as our spiritual status is still in the young age, like a tender plant, it becomes necessary to have a fence round our tender plant of spiritual nature.
1: కనుక క్రమశిక్షణే లేకపోతే మానవుడిగా రూపొందడు.
0: Without discipline, man is not going to take the form of a human being.
1: కనుక అట్టి డిసిప్లైన్ ను మనము కొంతవరకు ఆచరించాలి. డిసిప్లైనే మన యొక్క ప్రధాన సాధనగా భావించాలి.
0: We have to accept discipline as a primary step in our sadhana.
1: ఈ డిసిప్లిన్ అనేటువంటి దాంట్లో మన వారు చాలా పొరపడిపోతున్నారు. డిసిప్లిన్, డివోషన్ అండ్ డ్యూటీ, ఈ డకార త్రయములైనటువంటిది వేదవాక్యములు, ఉపనిషత్ వాక్యములు.
0: Many of our people are making a mistake and are getting a wrong impression of this word discipline. Discipline, devotion and duty, all these three aspects which begin with the letter D, they are very important and they are really statements which come from our Vedas.
1: మన లక్ష్యం ఈనాడు కేవలం డివోషన్ అనేటువంటి దాంట్లో ఉంటున్నాము, కానీ డివోషన్ లో ఉన్నామో డీప్ ఓషన్ లోనే ఉన్నామో తెలియటం లేదు.
0: Our objective today appears to be only in devotion, but one does not understand whether you are in devotion or whether you are in a deep ocean.

0: యొక్క డ్యూటీకి డివోషన్ అండ్ డిసిప్లిన్, ఇది రెండు కూడా రక్షక బటుకులుగా రావాలి.
1: But for all the duty which we have to perform, these two, discipline and devotion, they have to come as bodyguards to the duty which each one of us has to perform.
0: Aneka mandi peddalu ee naadu duty duty duty duty is god ani antunnaru kaani duty is god ani cheptunnare kaani aa god yokka tattvam anetundi ye maatram kuda nu duty lo kanipinchadam ledhu dog yokka tattvame manaku kanipistundali.
1: Many elders today talk of duty, give duty great importance. They even say that duty is God, duty is God. But in their acts, one does not see any aspect of God in the duty which they perform. We only see the aspect of the dog in the duties which they perform.
0: Ikkada duty aneetvanti oka kriya lopala devotion aneetvantidi discipline aneetvantidi bodyguards valle rendu kuda nu venta jantaga povali.
1: Here, in this aspect of one performing one's own duty, one has to regard these two, discipline on one side, devotion on the other side, as guarding, as bodyguards which are guarding this duty.
0: ఈ డ్యూటీ అనేటువంటి దానికి తగినటువంటి డిసిప్లైన్ ఒక సైడ్ ఉంటుండాలి. ఈ డిసిప్లైన్ డ్యూటీకి రెండింటికి సంబంధించినటువంటి డివోషన్ మరొక వైపు ఉంటుండాలి.
1: On one side of the duty which we undertake, there should be discipline which is appropriate to the duty which we are undertaking. On the other side, there should be devotion which will protect this duty as a god.
0: అప్పుడే వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అనేటువంటి పదములకు సార్థకాన్ని మనం అందుకున్న వారం అవుతాం.
1: It is in that context and only in that context can you really call work as worship and duty as god.
0: కాని మన సేవాధర్మ యొక్క సబ్జెక్ట్ లోపల వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నారు. వర్క్ వర్షిప్ భావంతో నువ్వు చేస్తున్నావా? లేదు, నేను నేను అనేటువంటి భావంతో నీవు వర్క్ చేస్తున్నావు. ఈ నేను అనేటువంటి తత్వం పోయినప్పుడే వర్షిప్ గా మారుతుంది. ఈ అహంకారం రూపమాపాలి.
1: The members of our sevadal keep on repeating, work is worship, but they do not ask themselves, are we doing whatever work we do in the aspect of worship? No, whatever work we do, we are doing it in a selfish manner. We are doing it for ourselves, and in this doing work for one's own self, we are not removing the ego.
0: Sarvakarma bhagavat prityartham anetundi ee topala manam aacharinchali.
1: We should have the aspect that all work we do is for the pleasure of God.
0: ఎందుకనగా పరమాత్ముడే సర్వవ్యాపిగా ఉంటున్నాడు. తాను లేని స్థానం కానీ తనది లేని నామం కానీ లోకంలో లేదు.
1: You may ask why do we say that we do all work in the pleasure of God? Because God is omnipresent, God is everywhere. There is nothing in this world where God is not present. There is no name in this world which does not attribute itself to God.
0: అట్టి భావనను దృఢపరచుకొని మీరు ఈ యొక్క సేవాధర్మంలో కార్యక్రమంలో పాల్గొనడానికి పూనుకోవాలి.
1: You must determine and completely accept such aspects and such faith. With such determined faith, you should enter whatever work you do in the sevada.
0: మనం ఆచరించేటువంటి కార్యక్రమంలందు అనేక అవాంతరములు జరగవచ్చును, అడ్డు రావచ్చును, కొన్ని విధములైనటువంటి యొక్క నిందలు నిష్ఠూరములకు కూడా గురి కావచ్చును. కానీ వీటిని లెక్క చేయకుండా మన యొక్క లక్ష్యమును ఏమాత్రము మార్చుకోకుండా సాధించడానికి పూనుకోవటమే ఇది ఒక దీక్షగాను తపస్సుగాను మారుతుంది.
1: In the types of work that you undertake, it is quite possible that many obstacles will come in the way of getting that work to fruition. In spite of the fact that you will get obstacles, in spite of the fact that sometimes you may also get blame and abuse in doing your work, you should be unmindful of all that and reach the goal of your work.
0: Chana chanamunakunu mana lakshyanni marchukokoddu. Lakshyanni marchukotam kevalam oka pichitananga untuntadi.
1: You should not go on changing your goal, changing your objective every moment. To change your goal and objective every moment is just madness and foolishness.
0: జీవితము పూర్తి కూడాను ఒక్క లక్ష్యం నందే మనం పూర్తిగా ఉంచుకోవాలి.
1: The entire life should be gone through with one unchanging goal and unchanging objective.
0: నిరంతరము మన యొక్క జీవితము కేవలం బంప్స్ అండ్ జంప్స్ మాదిరి పోతుంటే మన జీవితం ఏనాటికి గమ్యం చేరేది? ఏనాడు మన లక్ష్యాన్ని సాధించేది?
1: If all time during your whole life, if you go on through ups and downs, if you go through bumps and jumps, when are you going to have a specific objective and get the fruit of your life?
0: కనుక మనం ఎట్టి అవస్థలకు గురి అయినప్పటికీ ఈ దేహమును కలగవచ్చు కొన్ని నష్టకష్టములు, ఈ దేహమును సంభవించవచ్చు కొన్ని అశాంతులు కూడాను, కొన్ని కష్టములు కూడాను. కానీ వీటిని ఏమాత్రం మనం లెక్క చేయనక్కర్లేదు. ఇది నీటి బుడగ వంటి దేహము, కోతి వంటి మనస్సు, ఈ రెండింటినీ లెక్క చేయకుండా నీ లక్ష్యమును నీవు సాధించడానికి తగిన ప్రయత్నం చేయటమే సేవాధర్మ యొక్క సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించాలి.
1: It is the primary duty of the members of Seva Dal to be unmindful of the obstacles that come your way in achieving your goal. You must remember that this body is like a water bubble. The body will be subjected to difficulties and obstacles. You must be unmindful of it. You should know that the body is like a water bubble, that your mind is like that of a monkey. Unmindful of these aspects, you must reach your goal and objective with one determination.
0: Divyatma Swarupulara, మన జీవితం అంతా కూడాను ఒక రెండు దినములు నాటకం వంటిదిగా ఉంటుండాలి.
1: దివ్యాత్మ స్వరూప, అవర్ ఎంటైర్ లైఫ్ ఇస్ లైక్ ఎ డ్రామా విచ్ విల్ ఫినిష్ ఇన్ 2 డేస్.
0: మన యొక్క జీవితం అంతా కూడాను 2 గంటల యొక్క పోటీ పందెంగా ఉంటుండాలి.
1: అవర్ హోల్ లైఫ్ ఇస్ లైక్ ఎ గ్యాంబుల్ ఫర్ 2 అవర్స్.
0: మన యొక్క దేహం యొక్క పరిస్థితి నిత్యం కూడాను రోగమయమైనటువంటి యొక్క కంపు పొందవలే ఉంటుండాలి.
1: If we think of our body, the body is like a dirty, smelling thing full of diseases.
0: దీనికి అనేక మంది కవులంతా కూడా వర్ణించారు. మరినపు కొంప, రోగముల మ్రగ్గెడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీద గలేని కంప, అమ్ముల పదలమ్ము మన మెప్పు దలంప, మీ నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నారు.
1: Many poets have described this unsteady and unstable body as being one which is very dirty, as full of diseases, as something which is impermanent. Do not believe in it. Do not think that it is permanent or it has got any value. Remember that God is only permanent and try to reach the feet of God by all your efforts. This is what many poets have said in describing this impermanent human body.
0: Kanuka dehamu rogamulo yokka gumpu gampa.
1: Body is full of diseases.
0: ఇంకా మన యొక్క మనస్సు తత్వము చూస్తామంటే, మన సంసారం యొక్క విషయము పరిస్థితులు మనం ప్రకటించుదామనుకుంటే ఇది కేవలం నల్లుల మంచం వంటిదిగా ఉంటుండాలి.
1: If we want to talk about our mind, our attitudes, and our life, and our families, and the difficulties in which we are, it can only be compared to a pot which is full of bugs.
0: ఇలాంటి మంచం పైన సుఖనిద్రపోయేటువంటి వ్యక్తి కనిపిస్తుంటాడా?
1: How can you find a man who can sleep happily on a cot of this kind which is full of bugs?
0: Kanuka hrudayamlo unnatundi yokka pavitramainatundi gnana ratnane manu pondalanetundi sankalpam galinatundi vyakti prathi okkaru kudanu ee degam anetundi ratini prakkaku netti manasu anetundi yokka bhoomini buddhi anetundi gadda parato chakkaga travinappude ee manikyam anetundi gnanam manaku bayata padutundi.
1: If you really want to see and enjoy the sacred wisdom, the sacred jewel that is present in your heart, you can only find it if you are able to push away this impermanent body, body which is full of diseases, and forget this body. And if you can overcome the mind which is always wavering, it is only then that you can reach this pearl of wisdom which is present in your heart.
0: Paropakarya nimittamai aacharinchetvanti nimittam mari ee pavitra deham manaku praaptinchindi.
1: God has given us this sacred body so that you may be of some use to your fellow human beings.
0: Atti karyamuli ende ee deham palgonukunna intakante heenamainatundi deham marakkatu undadu.
1: If this body which has been given to you for that purpose is not to be used for helping fellow human beings, then there can be nothing else which is worse than this human body under those conditions.
0: Dana kanaka vastu vahanadulanu arjinchina nimittamai ee deham manaku praaptinchaledu.
1: This body has not been given to you so that you may acquire affluence, wealth, jewels and such other material possessions.
0: Mana dhanam nijamaina dhanam enti? Satya dhanam emiti? Mana gnana dhaname satya dhanam.
1: What is our true wealth? What is our wealth? Our true wealth is our wisdom. That is the only true wealth.
0: Mana sadgunamule mana yokka aishwaryamu?
1: Our good qualities are our affluence.
0: Mana yokka seelame pavitramainatundi yokka sampada.
1: Our morality is the foundation for all this affluence.
0: Kanuka vachi poye atvanti yokka passing clouds vanti ee dhanam nimittamai ee sukha santosha bhoga bhagyamulu nimittamai manam ee pavitramaina janmanu paadu cheyakoorudu.
1: For the sake of material wealth and for the sake of material enjoyment of the affluence, we should not degrade this sacred body of ours for that purpose.
0: దీనిని పురస్కరించుకుని ఏ సేవాలను సభ్యులకంతా మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు.
1: It is in this context, particularly to the members of Seva Dal, we have said that money comes and goes, morality comes and grows.
0: Kanuka mana Seva Dal yokka sabhyulu ee naadu health and education, aarogyamu, vidya, ఈ విద్యా వైద్యముల నిమిత్తమై మన సేవాదళం యొక్క సభ్యులు ఒక ప్రధానమైన కంకణం కట్టుకుని ఇంకా మున్ముందు జరగబో కార్యక్రమం లోపల ఇట్టి పవిత్ర సేవ ఎందుకును మన భారతదేశంలో ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మీరు నిరూపించాలి.
1: It is in this context that members of Sevadal should make a determination to see that these two important aspects of our life, health and education in this country, are promoted and guarded by the members of Sevadal as an idea.
0: కనుక ఎట్టి కార్య నిమిత్తమై మనకి హెల్త్ అవసరమనగా జ్ఞాన నిమిత్తమై ఈ యొక్క దేహము రక్షించుకోవాలి.
1: For what purpose do we need to have good health? For the purpose of acquiring spiritual wisdom do we need to have health for this body?
0: కేవలం ఎడ్యుకేషన్ అనగా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే కానేరదు. The end of education is character అన్నారు.
1: What is the purpose of education and what is true education? Mere acquaintance with a large number of books cannot be education. The end of true education should be character.
0: The end of culture is perfection annaru. The end of knowledge is love, not allergy.
1: The end of culture is perfection. The end of knowledge is love.
0: కనుక ఇట్టి పవిత్రమైన ప్రేమ చోపల మనము ఒక గుణశీలమును కాపాడుకునే నిమిత్తమై ఈ యొక్క విద్యను మనం ఆర్జించడానికి పూనుకోవాలి.
1: In this aspect of promoting sacred love and prema, we should use our education to promote good qualities in us.
0: ఈ పట్టకోటి నిమిత్తమై మనం ఆర్జించేటువంటి యొక్క ఈ విద్య నిజమైన విద్యనా కాదు, ఇది అవిద్య అనే చెప్పవచ్చు.
1: బట్ if education does not enable you to promote good qualities, if education is being acquired only to make a living, that cannot be called true education. That will be called uneducation.
0: పట్టను నింపుకునే నిమిత్తం ఇన్ని రకమైన డిగ్రీలు మనం పొందాలనా, ఇన్ని సంవత్సరముల కాలమును వ్యర్థం చేయాలనా, ఇంత ధనమును కూడా మనం దుర్వినియోగపరచవలనా?
1: Just for making a living and relieving your hunger, have we to acquire so many degrees? Have we to spend so many years acquiring education and undergo so much trouble?
0: పచ్చిపచ్చి మృగాదులు కడుపు నింపుకోవటం లేదా? దానికి ఏ డిగ్రీలు పొందినాయి, ఏ కాలేజీలకు వెళ్ళినాయి, ఏ యొక్క కళాశాలలో అవి చదివినాయి, ఏ మాత్రమూ లేదు. కనుక పొట్టకూటి నిమిత్తమై ఆచరించేటువంటి విద్య కానేరదు. మన యొక్క ఆత్మతత్వాన్ని నిరూపించి ఏకత్వాన్ని మనం గుర్తింపజేయడానికి తగినటువంటి విద్యను మనం ఆర్జించాలి.
1: Are not the birds relieving their hunger? Are not the animals eating food? What colleges have the animals and birds gone to? What degrees have the animals and birds acquired? What is the education to which the animals and birds have gone? Are they not feeding themselves? So, if you acquire education just to feed yourself, that cannot be called education. You must acquire such education which will enable you to develop your character and which will enable you to strengthen your spiritual aspects.
0: విద్యను పదమునకు మనం పెడర్థములు తీసుకొని విద్యను మనము కేవలం కాలమును కూడాను వ్యర్థం గావిస్తున్నాం.
1: We are misinterpreting and misunderstanding the word education, and in the name of education we are wasting time.
0: Antar bahir vyaptini gavinchinatvanti yokka vikasamunu gavinchetvanti aatmavidya vidya.
1: That education which is spiritual, which enables you and enlightens you, gives you inner wisdom and external wisdom, that is true education.
0: కానీ భౌతిక సంబంధమైనటువంటి విద్యలు కూడా కొంతవరకును ఈ బాహ్య జీవితానికి అవసరమైనప్పటికీ అది మనకు ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం ఉంచుకోకూడదు.
1: It is true, in order that you may have your daily life and fulfill your daily requirements, certain amount of material aspects of education are necessary, but they cannot be given the primary importance in education.
0: ఈ లౌకిక విద్యలయందు మాత్రం మనకు ఏ మాత్రం కూడా మానసిక శాంతి లభించదు.
1: From the worldly and material type of education which we are now calling education, we can never get peace of mind.
0: నిజమైనటువంటి మానసిక శాంతి మనకు లభించాలంటే దైవ అనుగ్రహాన్ని పొందినప్పుడే మనకు లభిస్తుంది, దైవ కటాక్షానికి మనం గురి అయినప్పుడే లభిస్తుంది.
1: Truly, if you want to get peace of mind and if you want to enjoy peace of mind, you can get it only when you earn the grace of God and when you deserve the grace of God.
0: కనుక భగవత్ ప్రేమకు భగవత్ దయకు మనం గురి కావటము, భగవత్ కరుణకు మనం పాత్రులు కావటము ప్రధానమైనటువంటి జీవితంగా మనం విశ్వసించాలి.
1: To deserve God's love, to deserve God's compassion and to deserve God's grace should be the primary objectives of our lives.
0: పెద్దలను గౌరవించాలి, మన సంస్కృతిని విశ్వసించాలి.
1: We should respect elders. We should have faith in our culture and in our traditions.
0: పెద్దల్ని ఎందుకు గౌరవించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాడు అనేకంగా వస్తున్నాయి.
1: Many people are asking the question, why should we respect elders?
0: కానీ నీవు ఎల్లకాలం కూడా నీవు చిన్నవాడుగానే ఉంటున్నావా, యువకుడుగానే ఉంటావా? కాదు, నీవు కూడా నువ్వు ఒకనొక నాటికి పెద్దగా మారవచ్చు.
1: Are you going to remain a young man, remain a youth for all time? You are going to become an elder sooner or later.
0: నిన్ను చూచి పిల్లలు అగౌరవపరిచినా నీవు ఓర్చుకోగలవా?
1: When you have grown to be an elder, when young people, young children look at you and show disrespect to you, can you bear such a situation?
0: కనుకనే ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడు రేపు నిన్ను చిన్నలు కూడా నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: So if today you respect the elders, when you become older, then the younger people at that time will show respect to you.
0: దీనిని పురస్కరించుకొని ఈ సేవాధర్మం లోపల రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అన్నారు.
1: It is in this context to the సేవాధర్మ members who have said reaction, reflection and resound.
0: కనుక ఈనాడు మన తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించినప్పుడే రేపటి దినం మన పిల్లలు మనల్ని గౌరవించడానికి కానీ లేక లోక పిల్లలు కానీ మనం గౌరవించడానికి కానీ పూనుకుంటారు.
1: It's only when today, while you are young, you can show respect to the elders. When you grow older, the younger people, the children at that time, will show respect to you.
0: ఈనాడు నీవు పెద్దలను గౌరవించక నిన్ను సర్వులు గౌరవించాలని కోరుకోవటం ఇది కేవలం ఒక అహంకారమైనటువంటి యొక్క భ్రాంతి.
1: It's an illusory ego for you to think that without respecting elders, you demand respect from others. That's only an illusory ego.
0: కనుకా నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే లోకమంతా మనల్ని గౌరవించుతుంది.
1: When you are able to develop a pure heart, then the world will respect you.
0: ఇతరుల గౌరవం మనకు లేకపోయినప్పటికీ మన భగవత్ కటాక్షము, భగవత్ యొక్క అనుగ్రహము, భగవత్ యొక్క ప్రేమకు కూడా నువ్వు పాత్రులమవుతావు.
1: With a pure heart, even if others do not respect you, then you will deserve the grace of God. You will deserve the love of God.
0: కనుక మనం సేవాధర్మం యొక్క సభ్యులైనటువంటి యువకు యువతులు తగినటువంటి లక్ష్యాన్ని గుర్తించుకుని వర్తించడము అత్యవసరము.
1: Therefore, young men and women who are members of the Seva Dal, they should recognize the appropriate truths, they should recognize the appropriate code of conduct, and they should behave in that manner.
0: ఈనాడు అజెండాలో పెట్టినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి విషయాలను రేపటి దినము చర్చించి తద్వారా దాని యొక్క నిర్ణయాన్ని కూడా మనం పూనుకోవటము, తదుపరి భవిష్యత్తులో మనము పట్టవలసినటువంటి యొక్క కార్యక్రమాలు ఎట్టివి, మనం చేయవలసినటువంటి సేవా కార్యములు ఎట్టివి, ఎట్టి భావంతో చేయాలి అనేటువంటివి కానీ మన సేవాధర్మ యొక్క సభ్యులకు ఉండవలసినటువంటి నిబంధనలు కానీ గట్టిగా ఈ తూరి శాసించటము అత్యవసరమని కూడా గుర్తించాలి.
1: You should recognize that the items, the five items that have been placed on the agenda today, which are being discussed by the subcommittees, they should be gone into with great care, and you should ask yourselves, what are the various items of work which we should have in our core, and what is the attitude which we should develop while doing that kind of work, and these things should be put down with very clear, firm decisions and conduct and disciplinary rules. This is something which you should recognize as important.
0: సమ్మేళనలు ఇతర సమ్మేళనలు వంటివి కావు.
1: Our congregations and conferences are not like other congregations and conferences.
0: మనకు కేవలం ఇద్దరు నిలిచినప్పటికీ పర్వాలేదు, ఇద్దరు గట్టివారిగా ఉంటుంటే కూడా చాలు, రెండు లోకాలను కూడా సాధించడానికి వీలవుతుంది.
1: For us, even if two members remain, if those two members remain steadfastly and if they are good, that is enough.
0: గంగ గోవు పాలు గంటెడైనను చాలు, కడవడైన నీల కరము పాలు అన్నారు.
1: If we have the milk of a good sacred cow, even a spoonful of that is enough and is good. Why have a big potful of ass's milk?
0: కనుక మా నిబంధనలు అనుసరించినటువంటి వారి ఈ సేవాలయంలో సభ్యులుగా ఉండటానికి సంసిద్ధులుగా ఉండవచ్చునే కానీ ఈ యొక్క నిబంధనలు కానీ మా యొక్క క్రమశిక్షణలు కానీ మా యొక్క ఆశయాలు కానీ ఆచరణీయందు ఉంచి ప్రచార ప్రబోధములు సరిపినటువంటి వారు ఇందులో ఏమాత్రం కూడా కాలుపెట్టడానికి వీలుండదు.
1: Only those persons who accept our regulations, who are willing to work within the regulations which we have framed for ourselves, who uphold the ambitions and the aspirations of our organization, it is only such people who need remain in our organization.
0: ఈ విషయాన్ని లక్ష్యంగా ఉంచుకొని మీ యొక్క అజెండాలో ఇచ్చినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను తగ్గించి తద్వారా కూర్చడమో చేర్చడమో లేక ఇంకే విధమైనటువంటి మార్పులు కూర్చడమో చేసుకుని రేపటి దినం దీన్ని నిర్ణయించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that while you come to decisions, while you determine your course of action, you will bear these things in mind and you will come to conclusions while discussing the agenda items by tomorrow.
0: ఈ మన యొక్క సమ్మేళనం లోపల కఠినమైనటువంటి చర్యలుగా మనం తీసుకుని మనము ఈ దేశంలో ఆవరించినటువంటి అశాంతిని కొంతవరకు అయినా రూపుమాపి మన యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, పవిత్రమైన హృదయాన్ని, భారతీయ సంస్కృతిని, మన యొక్క వేదవిహితమైనటువంటి కర్మలను ఆచరణ ఉంచడానికి, కొన్ని విధములైనటువంటి భద్రతను గావించడానికి తగిన కంకణం కట్టుకోవటం అత్యవసరమైనటువంటి విషయం.
1: It is very important at this juncture for you to accept even stern measures by which you will lay down a code of conduct for yourselves and you will be able to remove the agitation and the indiscipline that has come in our country. Take the spiritual path by which you can establish peace and happiness in this country.
0: Kanuka manamu ఈ సమ్మేళనం లోపల అనేక రకములైనటువంటి నిర్ణయాలను గావించుకోవటం అత్యవసరంగా ఉంటుండాలి. ఈనాడు సేవాదళం యొక్క కాన్ఫరెన్స్ సమ్మేళన ప్రారంభమైనప్పుడే వేరే అత్యవసరమైనటువంటి కార్యాలు కూడా ప్రారంభం కావటం చేత తెల్లవారి మీతో ఈ విషయాన్ని కొంతవరకు చర్చించడానికి అవకాశం లేకపోయింది. రేపటి దినము ఈ టీచర్స్ కాన్ఫరెన్స్ కూడా సాయంకాలం నుంచి జరుగుతుంది. ఆ లోపలనే మన సేవాదళం యొక్క సభ్యులు ఈ 5 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి చూడండి, వీటిని కొంతవరకు మీరు నిర్ణయం చేసుకుని ఈ సబ్ కమిటీగా నియమించినటువంటి వారు దాని నిర్ణయాన్ని తీసుకుని వచ్చినప్పుడు మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాము. తదుపరి మనం కొంతవరకు దీనిలో మార్పు కుర్పు చేయవలసినటువంటి కూడాను చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And I find that you are having subcommittees discussing the agenda items. We are also going to have the teachers, Balavikas Teachers Conference. Before the Balavikas Teachers Conference assembles, if you come to definite decisions and take necessary stern measures and bring up your proposals, then we shall have a look at those proposals and we will finalize them before we go into the Balavikas Teachers Conference.
0: Prema Mudita Manasekha.

0: ఆత్మతత్వమబ్బు హరి ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఆత్మతత్వమబ్బు హరి అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ద హార్ట్ దట్ ఈస్ ఎంప్టీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు నో రికగ్నైజ్ ద లేటెంట్ డివినిటీ or nature of Atman? This nature of Atman can only be well understood to the one who is pious, the one who is pure. Listen to this valiant son of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: manavattvam ante emito, pasuttvam ante emito, rakshasattvam ante emito, దైవత్వం అంటే ఏమిటో ఈనాటి మానవులకు ఏమాత్రము అర్థం కావటం లేదు.
1: మ్యాన్ టుడే డస్ నాట్ నో వాట్ హ్యుమానిటీ ఈజ్, వాట్ యానిమాలిటీ ఈజ్, వాట్ డిమోనిక్ క్వాలిటీ ఈజ్, అండ్ హీ డజంట్ నో వాట్ డివినిటీ ఈజ్.
0: దైవత్వము, మానవత్వము, పశుత్వము, రాక్షసత్వాన్ని గుర్తించడము చాలా సులభమైన మార్గం.
1: ద డివినిటీ, ద హ్యుమానిటీ, ద డిమోనిక్ క్వాలిటీ అండ్ ది హ్యుమన్ క్వాలిటీ కెన్ ఈజీలీ బి నోన్ అండర్స్టూడ్.
0: మానవుడు శరీర, మనస్సు, ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి వాడు మానవుడు.
1: Man is the combination of the body, mind and the spirit, Atma.
0: Inka pashu ante emiti?
1: Then what is an animal?
0: Atmanu, manasunu, vismarinchi, kevalamu, sharira tattvamunande jeevinchetuvantide pasuttvamu.
1: It is only the animality, the bestial nature, which forgets the mind and the spirit and goes by the vagaries of the body alone.
0: Atmanu vismarinchi shariramu manase lakshyamunandu unchukoni ee rendinti yokka anubhutala nimittamai arulu chaachetuvanti varu rakshasulu ani.
1: Then again it's the demon that forgets the spirit Atma and takes into consideration the temperament of the body and the mind alone.
0: Deha tattvani, mano tattvani, vismarinchi, kevalamu, atmayande, anandani, anubhutiga tisukunetuvanti vadu, daivatvamu.
1: Therefore it is the divinity, the person is divine, if he concentrates on the spirit, Atma alone, which is beyond the body and the mind.
0: కానీ మనం పశుత్వం కాకుండా,
1: వితౌట్ బీయింగ్ బీస్టియల్,
0: రాక్షసత్వం కాకుండా,
1: ఆర్ డెమోనిక్,
0: శరీర మనో ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపాన్ని చక్రమైన మార్గములో అనుభవించేటువంటి మానవులుగానైనా మనము తయారు కావాలి.
1: వీ షుడ్ అట్లీస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ, బాడీ, మైండ్ అండ్ ది స్పిరిట్.
0: శరీరంతో చేసే సమస్త సాధనలు కూడాను కేవలము అస్థిరములైనటువంటివి.
1: ఆల్ ది ఎండివర్స్ అండ్ పర్సూట్స్ అండర్టేకెన్ విత్ దిస్ బాడీ ఆర్ టెంపరరీ.
0: శరీరమే అస్థిరం.
1: బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరమైనటువంటి దేహం ద్వారా చేసేటువంటి సమస్త కర్మలు కూడాను అస్థిరములే.
1: అండ్ ఆల్ యాక్షన్స్ అండర్టేకెన్ బై దిస్ బాడీ ఆర్ ఈక్వల్లీ టెంపరరీ.
0: శరీరమును పనిముట్టుగా నిశ్చయించి,
1: considering that the body is permanent,
0: manasikanga chesetundi samasta sadhanalu kudanu shashvitamainatundi,
1: all those done with the mind are permanent.
0: మనోమూలం మిదం జగత్ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటిది ఈ మనస్సు.
1: It's the mind that spreads all over the universe.
0: మనస్సుకు నాశము లేదు.
1: There's no death for the mind.
0: అట్టి శరీరమును ఆధారంగా తీసుకుని మానసిక తత్వాన్ని అనుభవింపజేసేటువంటి యొక్క స్థితికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్సెండ్ ద బాడీ అండ్ లివ్ ఎట్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేని స్థానము లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఈ మనస్సు యొక్క స్వరూపమే బ్రహ్మస్వరూపకంగా మారుతుంది.
1: The very form of the mind can transform into Brahman.
0: ఇట్టి ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క విద్యార్థులుగా ఈనాడు లోకములో వ్యాప్తి కావాలి.
1: We should have students of that kind who will know the unity between these two.
0: ఉద్దాలకుడు
1: ఉద్దాలక
0: తన ఏకైక కుమారుడైనటువంటి యొక్క నచికేతునకు ఎన్నో విధములైనటువంటి యొక్క ఆత్మవిద్యలు బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఉద్దాలక మేడ్ వెరీడ్ అటెంప్ట్స్ టు టీచ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ టు హిస్ ఓన్లీ సన్ నచికేత.
0: ఉద్దాలకుడి కంటే మించినటువంటి పండితుడు మరొకటి లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్కాలర్ హైయర్ దాన్ ఉద్దాలక.
0: అంత ఉత్తమ పండితుడైనప్పటికీ తన కుమారుని మరొక గురువు దగ్గరికి విద్యను అభ్యసించే నిమిత్తమై పంపాడు.
1: బీయింగ్ గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్ హి హస్ సెంట్ హిస్ సన్ టు అనదర్ ప్రిసెప్టర్.
0: కారణమేమనగా
1: ద రీజన్ ఇస్
0: పుత్రుడు తండ్రిని గురువుగా విశ్వసించడు, తండ్రిగా విశ్వసిస్తాడు.
1: ద సన్ విల్ నెవర్ కన్సిడర్ ఫాదర్ యాజ్ ఎ ప్రిసెప్టర్ ఆర్ ఎ టీచర్.
0: తండ్రి భావము ఉండినంత వరకు కూడాను గురుత్వం అనేటువంటిది తనలో ప్రాప్తించదు.
1: So long there is a fatherly feeling, he cannot have the feeling towards a preceptor.
0: కనుకనే తండ్రి భావమును విస్మరించి గురు భావమును అభివృద్ధి గావించుకునే నిమిత్తమై మరొక గురువు దగ్గరికి నచికేతుని పంపుతూ వచ్చాడు.
1: In order to develop the reverential feeling towards a teacher, he is asked to approach another preceptor.
0: ఈ విద్యార్థులలో ఉండినటువంటి కొన్ని బలహీనతలను ఆ యొక్క నచికేతుని యందు గుర్తించాడు ఉద్దాలకుడు.
1: ఉద్దాలక నోటీస్డ్ సర్టన్ వీక్నెసెస్ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ హిజ్ ఓన్ సన్.
0: ఏదో బ్రహ్మతత్వం సర్వవ్యాపకత్వం యొక్క తత్వాన్ని గురువు ద్వారా విన్నాడు.
1: హీ కేమ్ టు నో దట్ దిస్ బ్రహ్మన్ ప్రిన్సిపల్ ఈ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నేను బ్రహ్మతత్వాన్ని గుర్తించాను అన్నాడు.
1: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ హీ సెడ్ ఫాదర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మ.
0: ఏమని గుర్తించావు? బ్రహ్మ సర్వవ్యాపకుడు అన్నాడు.
1: బ్రహ్మ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కరవాలము పట్టగానే శూరత్వము కలుగున
1: బై మియర్లీ హోల్డింగ్ ద సోర్డ్ కెన్ యూ బీ ద వన్ ఆఫ్ వేళ.
0: వీణ చేత పట్టినంత స్వరబద్ధుడు తానగున
1: బై హోల్డింగ్ వీణ కెన్ యూ ప్లే ఆన్ దాట్ ఇన్ గుడ్ ట్యూన్.
0: పిచ్చివాడ
1: మ్యాట్ క్యాప్.
0: భగవంతుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అనేటువంటి యొక్క సత్యాన్ని మాటలతో నేర్చుకున్నంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో వెర్బలే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇది విద్యార్థుల యొక్క బలహీనత.
1: దిస్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: నేర్చేది అణుమాత్రము.
1: దే నో ఎ ఫ్రాక్షన్.
0: చెప్పుకునేది అనంత మాత్రం.
1: బట్ ద డిక్లరేషన్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఇలాంటిది పనికిరాదని నచికేతునకు ఉద్దాలకుడు చక్కగా ఖండించాడు.
1: And Uddalaka taught the same thing to his son Nachiketa.
0: Babu, oka chinna patrato neeru teeskunra annadu.
1: He asked son, bring a vessel of water.
0: Tande daggara techi pettadu.
1: He brought it and kept it there.
0: Lopala velli ammanu adigi kontha chakkara teeskunra annadu.
1: Go and ask your mother and bring some sugar.
0: Chakkara techi chupinchadu.
1: And sugar is brought there.
0: నీవు చూడు మొట్టమొదట అన్నాడు.
1: You see the sugar first yourself.
0: చక్కగా నచికేత ఆ షుగర్ నంతా చూచాడు.
1: నచికేత watched the sugar well.
0: ఆ చేతితోనే నీళ్ళలో వేశాడు.
1: And then he mixed it in water.
0: నచికేత దానిని చక్కగా కరిగేటట్టుగా చేయమని చెప్పాడు.
1: Then father said, Nachiketa, mix it well.
0: నచికేత చేయి పెట్టి ఆ చేతికి చిక్కినటువంటి చక్కెరను చక్కగా నీళ్ళలో తిప్పి తిప్పి తిప్పి కరిగేటట్టుగా చేశాడు.
1: నచికేత స్టర్డ్ ఇట్ వెల్ అండ్ మిక్స్ ద షుగర్ కంప్లీట్లీ ఇన్ వాటర్.
0: తరువాత ఉద్దాలకుడు నచికేత ఆ చక్కెర ఎక్కడ ఉందో చూడు.
1: దెన్ ఉద్దాలక ఆస్ నచికేత ఫైండ్ అవుట్ వేర్ ద షుగర్ ఈజ్.
0: బాగా కన్నులు తెరిచూచాడు, చక్కెర కనిపించలేదు.
1: నౌ హీ లుక్ డీప్ విత్ బ్రాడ్ ఓపెన్ ఐస్, హీ కుడ్ సీ.
0: చేయి పెట్టి తీసుకో అన్నాడు.
1: హీ సెడ్ కలెక్ట్ ఇట్ విత్ యువర్ హ్యాండ్.
0: చేయి పెడితే చేతికి చిక్కలేదు.
1: హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద షుగర్.
0: నాన్న చేతికి చిక్కలేదు.
1: ఫాదర్ ఐ కాంట్,
0: కంటికి కనిపించలేదు.
1: ఐ కుడ్ క్యాచ్ ఇట్ నార్ కుడ్ ఐ సీ దాట్.
0: అప్పుడు ఉద్దాలకుడు చెప్పాడు, నీవు చక్కెర తెచ్చిండేది నీవు చూచావు కదా.
1: దెన్ ఉద్దాలక సెడ్, యూ యువర్ సెల్ఫ్ బ్రాట్ ద షుగర్ అండ్ యూ సో
0: నీ చేతితోనే ఈ యొక్క జలం ముందు పోసింది కూడా నీవు అనుభవించావు కదా.
1: విత్ యువర్ ఓన్ హ్యాండ్ యూ మిక్స్డ్ అండ్ స్టర్డ్ ఇట్ వెల్.
0: అయితే ఇప్పుడు నీ చేతికి అది చిక్కటం లేదు, కంటికి కనిపించటం లేదు.
1: హౌఎవర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ నౌ నార్ సీ దాట్.
0: ఎక్కడ ఉన్నదో చూసుకో అన్నాడు.
1: ఫైండ్ అవుట్ వేర్ ఇట్ హాస్ గాన్.
0: నాకు తెలియదు అన్నాడు నచికేతుడు.
1: సన్ నచికేత రిప్లైడ్, ఐ డు నాట్ నో.
0: రెండు వేళ్లతో చుక్కలు తీసుకుని నాలుక పైన వేసుకోమన్నాడు.
1: కీప్ టూ డ్రాప్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుక పైన వేసుకుని, నాన్న ఈ జలంలో చక్కెర ఉన్నది అన్నాడు.
1: The son said, Father, here in this water there is sugar.
0: ఇక్కడ అడుగు భాగంలో ఉన్నదా లేక పై భాగంలో ఉన్నదా చుట్టూ ఉన్నదా.
1: Now tell me whether the sugar is present at the bottom or in the middle or on the top.
0: సర్వత్రా ఉంటున్నది అన్నాడు.
1: See, it is present everywhere, all over.
0: ఇది ఏకత్వం.
1: This is the principle of oneness.
0: ఈ జగత్ అనేటువంటి పెద్ద బాండం లోపల,
1: in this big vessel of the universe,
0: divyattam aneetvanti okka madhuryanni cherchi,
1: the sweetness of divinity,
0: prati manavudu aadarincheetvanti nitya karmala dwara dana chakkaga karigimpa chesi,
1: man has to mix up through his daily actions,
0: ive jagattaneetvanti bhandamlo sarvatra vyapinchi untundeetvanti daivatvanni etta meeru chudagalu.
1: How do you see the divinity which is spread all over this huge vessel of universe?
0: Chetiki chikkadu kantiki kanipinchadu.
1: You cannot catch hold of him nor can you see him with your physical eye.
0: Anubhutiki maatrame labhyamavutundi.
1: You can only experience him.
0: Ee paathralo undinatvanti okka deep madhuryamu aduguna unnadi chuttu unnadi paina unnadi naalugu prakala untundi.
1: The sweetness is present at the bottom, in the middle, on the top, all around.
0: Anaga paatra poorthiga ee madhuryame imidi untunnadi.
1: It means the vessel is full of this sweetness.
0: Vidyarthulara chakkaga gurtinchali.
1: Students, understand this clearly.
0: Adhe vidhamugane,
1: likewise,
0: manavattamunandu,
1: in human life,
0: ee madhuryam anetundi oka divyattamu,
1: the sweetness of divinity,
0: sarvatra vyapinchi unnadi,
1: is spread everywhere.
0: Kanuka neevu chese prati pani endukonu madhuryanga undali.
1: Therefore every action must necessarily be sweet.
0: Neevu chuche prati choopu kodanu madhuramainatundiga undali.
1: And every look should be sweet.
0: నీవు పలికే ప్రతి పలుకు కూడాను మధురంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అటర్ షుడ్ బి స్వీట్.
0: ఈ విధంగా ఏ ఇంద్రియముల ద్వారా వచ్చినప్పటికీ అది మధురంగానే ఉంటుండాలి.
1: ఆల్ దోస్ దట్ యు ఎక్స్ప్రెస్ త్రూ యువర్ సెన్సెస్,
0: నయనం మధురం, వచనం మధురం,
1: టాక్,
0: హస్తం మధురం,
1: హ్యాండ్స్,
0: పాదం మధురం,
1: ఫీట్,
0: సర్వం మధురం,
1: ఎవ్రీథింగ్
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్ ఓన్లీ.
0: ఇది ఏకత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: నిజముగా నీవు మాటతో మాట్లాడినప్పుడు చాలా కఠినంగా వస్తుంది.
1: యాజ్ యూ బిగిన్ టు టాక్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: లోపల మాధుర్యం లేదు.
1: వెన్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ దేర్ ఇస్ నో స్వీట్నెస్ విత్ ఇన్.
0: ఒట్టి జలమే ఉంటున్నది.
1: ఓన్లీ వాటర్ ఈజ్ దేర్.
0: కనుకనే భగవంతుడు ఉన్నాడు అక్కడ.
1: దేర్ ఈజ్ గాడ్.
0: కానీ దాన్ని సరైన రీతిగా నీవు చూడటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ విజువలైజింగ్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ అహంకార మమకారం అనేటువంటి యొక్క రోగం లోపల ఉండటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ఈగో అండ్ అటాచ్మెంట్ ఇన్ సైడ్.
0: మలేరియా ఫీవర్ శరీరంలో చేరినప్పుడు,
1: యు ఆర్ అఫ్లిక్టెడ్ బై మలేరియా.
0: తీపు నీవు తిన్నప్పటికీ అది చేదుగా ఉంటుంటది.
1: ఈవెన్ ఇఫ్ యు పార్టేక్ స్వీట్ ఇట్ వుడ్ టేస్ట్ బిటర్.
0: ఆ తీపులో లేదు దోషము.
1: నో మిస్టేక్ విత్ ద స్వీట్.
0: నాలుకలో ఉన్నది దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ద టంగ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: నీ యొక్క దేహమునందు దివ్యత్వమైనటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఇన్ యువర్ బాడీ ది డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: కానీ ఈ అభిమాన అహంకారం అనేటువంటి రోగం రావటం చేతనే నీ యొక్క మనసు అనేటువంటి మాధుర్యం మారిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఈగో ది స్వీట్నెస్ హెస్ గాన్ టోటలీ.
0: కనుక ఏ పని చేసినప్పటికీ మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి.
1: సో వాట్ ఎవర్ వర్క్ వీ మే డూ షుడ్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: మనం కేవలం దేహంతో చేసే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ విత్ డూయింగ్ విత్ ద బాడీ.
0: మనస్తో చెయ్యాలి.
1: వి హావ్ టు డూ విత్ అవర్ మైండ్ అండ్ స్పిరిట్.
0: నిత్యము స్వామి ఉపదేశించేటువంటి యొక్క ఉపదేశములన్నీ కూడాను మనుషులకు కాదు ఉపదేశించేది, మనసులకు ఉపదేశించేది.
1: టీచింగ్స్ ఆఫ్ భగవాన్ ఆర్ నాట్ మియర్లీ మెంట్ ఫార్ మ్యాన్, దే ఆర్ మెంట్ ఫార్ ద మైండ్.
0: మైండ్ కు ఉపదేశం చేసినప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది.
1: వెన్ వన్స్ ది టీచింగ్ ఇస్ పాస్డ్ ఆన్ టు ద మైండ్,
0: కేవలం మనసునంత మాత్రం ఏమైపోతుంది, నిన్న మొన్న చెప్పినట్టుగా చెవులతో వింటుంది, బయట పంపుతుంది.
1: As said, as Bhagwan said the other day, if it's only through the man, it will pass through the
0: chittasya shuddha ye karmaha. Ye karmanu chesinappudikini chitta shuddhiga cheyali.
1: Whatever act we may do, we should do it with the purity of our heart.
0: Pavitramainatundi karmallo manam jeevithanni praveshapettali.
1: We should spend our life doing sacred activity.
0: పరోపకార సంబంధమైనటువంటి యొక్క దీంతో దీన్ని ప్రారంభించాలి.
1: వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: సమాజం యొక్క దీంతో మనం సర్వేశ్వరిగా భావించుకుని ప్రవేశించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ సొసైటీ యాజ్ ద డివైన్ ఫామ్ అండ్ సర్వ్ ద సొసైటీ.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, but scholars
0: say దైవం ఒక్కడే.
1: God is one.
0: అల్లాని పిలుచు, జీసస్ అని పిలుచు, జొరాస్ట్రియని పిలుచు, గురునానక్ అని పిలుచు, రామాని పిలుచు, కృష్ణాని పిలుచు, ఏ పేరైనా పిలుచుకో, కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్. యు మే గివ్ హిమ్ ఎనీ నేమ్, జీసస్ అల్లా జొరాస్ట్ర,
0: అన్నీ కొన్ని కొన్ని అంగములు మాత్రమే.
1: ద ఓన్లీ డిఫరెంట్ లింబ్స్ దట్స్ ఆల్.
0: లోకంలో ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన దేహంలో ప్రాణం ఉన్నది.
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ అవర్ బాడీ.
0: కానీ ఒకే ప్రాణశక్తియే,
1: the same life force,
0: ఒకే రక్తమే,
1: the same blood,
0: దేహంలో సర్వత్రా సర్వరాగుతుంది,
1: circulates all over the body,
0: ఉన్నది ఒకే రక్తమే,
1: same blood is present,
0: ఒకే గుండెనే,
1: same heart,
0: ఒకే ప్రాణమే,
1: same life.
0: కానీ
1: yet
0: ఒక లడ్డును తెచ్చి చేతిలో పెట్టుకుంటే తీయని రుచి నీకు తెలుస్తా ఉందా?
1: By holding laddu on hand, you cannot know the taste.
0: Ledu.
1: No.
0: Nee naaluku paina pettukunnappudu teepu neeku gurtistam.
1: You should keep it on the tongue to know the sweetness.
0: Oke raktame kada, cheti endu oke raktame, naaluku endu oke raktame, ikkada maatrame deeni maadhuryam telustundi, chetilo enduku teliyaku.
1: Same blood circulates there in the hand on the tongue too, but you know the taste only through the tongue.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: మూతికి ముద్దందించుటక, అన్నాన్ని పెట్టుకోవడానిక నీకు అందించిందేది ఈ చేతిని?
1: ఇస్ ఇట్ ఓన్లీ టు క్యారీ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ టు ద మౌత్?
0: పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
0: సందుగొందులు తిరుగుటక.
1: ఇస్ టు గో రౌండ్ ద లేన్స్ అండ్ బై లేన్స్?
0: కాదు కాదు.
1: నో.
0: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్?
0: ఊరి వారి శుద్ధులు అన్ని వినడానిక.
1: ఇస్ టు ఓన్లీ లిసన్ టు వెయిన్ గాసిప్?
0: కాదు కాదు.
1: నో.
0: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము కూడాను ఒక్కొక్క విధమైనటువంటి విషయాన్ని గుర్తించి అన్ని విషయములను కోడీకరించి ఏకత్వంగా మార్చుకునే నిమిత్తం చేశారు.
1: ఆల్ ద లింబ్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ గివెన్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వాన్ని అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్
0: స్పిరిట్ ఆఫ్ వన్నెస్. దివ్యత్వం అనేటువంటి మరొక రుచి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టేస్ట్ ఆల్ టుగెదర్ బియాండ్.
0: చాలా మంది విద్యార్థులకు తెలిసి ఉంటారు, హాస్టల్లో కొంత అనుభవం ఉంటుంటారు.
1: మెనీ స్టూడెంట్స్ నో త్రూ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్టల్.
0: ఇంటి పచ్చిమిరపకాయలు తీసుకుని వస్తారు.
1: అండ్ యూ హియర్ యూ బ్రింగ్ మిర్చి,
0: చిల్లీస్,
1: చిల్లీస్, ఎస్,
0: ఉప్పును తీసుకుని వస్తారు, ఉప్పు,
1: సాల్ట్,
0: చింతపండును తీసుకుని వస్తారు,
1: టామరిండ్,
0: కొబ్బరిని తీసుకుని వస్తారు,
1: కోకోనట్,
0: మూడింటిని అట్టట్టు కలిపేసేస్తే ఏమి రుచి ఉంటుంది?
1: వెన్ యూ మిక్స్ దెమ్ వాట్ టేస్ట్ యూ గెట్?
0: ఏమి టేస్ట్?
1: నౌ టేస్ట్
0: అట్లు కాకుండా ఈ నాలుగింటిని చేర్చి చక్కగా రుబ్బి వేసినప్పుడు చట్నీ అనేటువంటి కొత్త రూపం ధరిస్తుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు గ్రైండ్ దెం వెల్ యు గెట్ ది చట్నీ.
0: అప్పుడే ఒక విధమైనటువంటి నూతనమైనటువంటి టేస్ట్ కూడా వస్తుంది.
1: దెన్ ఇట్ విల్ హ్యావ్ న్యూ టేస్ట్.
0: తాంబూలములో ఆకు పచ్చగా ఉంటారు.
1: దేర్ యు నో ఇన్ ఎ పాండ్ ది బీచ్ లీఫ్ ఇస్ గ్రీన్.
0: దాంతో ఒక్క గ్రీన్ గా ఉంటారు.
1: ది బీటిల్ నట్ ఇస్ బ్రౌన్ ఇన్ కలర్.
0: చున్నం తెల్లగా ఉంటుంది.
1: అండ్ చున్నం లైమ్ ఇస్ వైట్.
0: ఈ మూడింటిని చేర్చి మనం నమిలినప్పుడు రెడ్ కలర్ వస్తుంది.
1: అండ్ ఆల్ ది త్రీ ఇన్ కాంబినేషన్ గివ్స్ ద రెడ్ కలర్.
0: అదే మానవత్వంలో ఉండేటువంటి కొన్ని కొన్ని గుణములు చేరినప్పుడు కొన్ని కొన్ని అవతారములుగా రూపొందుతూ వస్తుంది.
1: వెన్ సర్టన్ అట్రిబ్యూట్స్ కంబైన్ ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ కమ్స్ ఇన్కార్నేషన్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు ఈ మూడు చేరేటప్పటికే సర్వేశ్వరుడు ఈశ్వరుడుగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దేర్ ఆర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఎమోషన్స్, గుడ్ సెంటిమెంట్స్, యాక్షన్స్, దేర్ ఇస్ ఇన్కార్నేషన్.
0: సత్కర్మ
1: గుడ్ యాక్షన్,
0: సచ్చింతన
1: గుడ్ ఫీలింగ్,
0: సదాలోచన
1: గుడ్ థాట్
0: కలిగినప్పుడు విష్ణుత్వము అనేటువంటి రూపం బయలుదేరుతుంది.
1: దేర్ కమ్స్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు.
0: ఇదే విధంగానే దైవత్వం అనేటువంటిది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపనామం ఉండినప్పటికీ అన్నింటి యందు ఒక్కటే.
1: దేర్ఫోర్ దో వి హావ్ మెనీ నేమ్స్,
0: చెవులు వినగలుగుతున్నాయి కానీ చెవులు చూడలేవు.
1: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ బట్ కాంట్ సీ,
0: కన్నులు చూడగలుగుతున్నాయి కానీ వినలేవు.
1: ఐ కెన్ ఓన్లీ సీ నాట్ హియర్.
0: ముక్కు వాసన చూస్తుంది కానీ ఇంకే విధంగా కొంచెం పనిచేయలేదు.
1: నో స్మెల్స్, నథింగ్ బియాండ్.
0: ఈనాటి మానవుడు ఈ ఇంద్రియములను దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ మిస్యూజింగ్ ది సెన్సెస్.
0: నాలుకనిచ్చాడు,
1: టంగ్ ఇస్ గివెన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం. నాయన, ఈ దేహరక్షణ నిమిత్తమై నీవు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీవు తినదగినటువంటి యొక్క ఆహారాన్ని నీవు తిను.
1: ఫర్ యువర్ బాడీ సేక్ ఈట్ దాట్ విచ్ ఇస్ సీక్రెట్ ప్యూర్ ఫుడ్.
0: అంతేకాని
1: ఓన్లీ దాట్.
0: పొట్ట ఉంది, నోరు ఉంది, పండ్లు ఉన్నాయి అని ఇష్టం వచ్చినవన్నీ తినేసి నమిలి పొట్టకు పంపించేస్తే ఇది చెడిపోతుంది.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హావ్ గాట్ ది స్టమక్ దెన్ ద టీత్ అండ్ ద టంగ్, యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ బికాస్ ఇట్ విల్ లీడ్ టు స్టమక్.
0: ఆరోగ్యాన్ని చేకూర్చే నిమిత్తమే నీకు ఈ ఉదరాన్ని అందించాడు.
1: దేర్ఫోర్ ద స్టమక్ ఈస్ గివెన్ ఓన్లీ టు మెయింటైన్ ద బాడీ.
0: కనుక ఏది తింటే ఆరోగ్యమో దానిని మాత్రమే నీవు తినడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ ఈట్ దాట్ ఫుడ్ విచ్ కీప్స్ యూ హెల్దీ.
0: ముక్కునిచ్చాడు,
1: ద నోస్ ఇస్ గివెన్.
0: ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేత నీ యొక్క లంగ్స్ ను పరిచయించి తర్వాత నీవు చక్కగా జీవించమని చెప్పించాడు.
1: విత్ దిస్ నోస్ యూ బ్రీద్ అండ్ మేక్ యువర్ లంగ్స్ వర్క్ అండ్ లివ్.
0: కానీ దాని సక్రమమైనటువంటి పని అది చేయటం లేదు.
1: బట్ ఇస్ నాట్ డూయింగ్ ఇట్స్ రెగ్యులర్ వే.
0: స్నఫ్ తీసుకొని పీలుస్తాడు.
1: బట్ హీ మేక్స్ యూజ్ ఆఫ్ ద స్నఫ్.
0: ముక్కును ఇచ్చింది ఎందుకు?
1: వై నో సెన్స్?
0: చేసిన పనేది ఎందుకు?
1: వాట్స్ ది
0: జాబ్? ఈ పనుల వల్ల అనేక రకమైన రోగాలు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ సెన్సెస్ హీస్ ఎఫ్లిక్టెడ్ బై డిసీజ్.
0: ఏ అంగమును ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమయంలో ఏ విధంగా అనుభవించాలో ఆ విధంగా అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి యూజ్డ్ ఇన్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ మేనర్.
0: కనుకనే ఈనాడు మానవుని యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయింది.
1: టుడే సెన్స్ కంట్రోల్ ఇన్ మ్యాన్ కైండ్ ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: దీనిని నిగ్రహం చేసినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఎక్సైజ్ కంట్రోల్
0: అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంటారు.
1: వెన్ దేర్ ఇస్ దిస్ నిగ్రహ కంట్రోల్ యూ విల్ హ్యావ్ అనుగ్రహ గ్రేస్.
0: కనుక అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు నిగ్రహాన్ని మనం సాధించాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ హిస్ గ్రేస్ యూ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్.

0: ఏది సాధించాడు?
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్?
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని సాధించాడు.
1: He really accomplished the divinity latent in him.
0: త్యాగరాజు దీనిని చెప్పుతు నేను చెప్పుకుంటున్నాను, సాధించలేని దేని సాధించాను.
1: I declare that I have achieved. What is it that I achieved?
0: నేను దివ్యత్వాన్ని కాదు సాధించింది.
1: It's not the divinity.
0: రామతత్వాన్ని సాధించాను అన్నాడు.
1: I have really achieved the real nature of Rama.
0: Rama, నిన్ను చూచినటువంటి ఒక రూపము,
1: the form I have seen,
0: నీతో ఆడుకున్నటువంటి రూపము,
1: your form with which,
0: నీతో కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక దినము,
1: the day when I spent in your company,
0: నీతో ఒక జీవితము,
1: that's the true life.

0: ఓ మైండ్ థింక్ ఆఫ్ శ్రీరామ.
1: దశరథుడు శ్రీరామ రారాయణి పిలువమును.

0: What penance that Kausalya did that made her that beautiful chance as to kiss your beautiful cheeks.
1: ఈ విధంగా త్యాగరాజు పాడుకుంటూ నీ పాదమును పట్టి నెమ్మదిగా జీవించు ఈ త్యాగరాజు తపమేమి చేసెను.
0: With your feet, what penance I did, so as to lead a peaceful life, what penance this Tyagaraju did.
1: ఇదే చాలు నాకు మాధుర్యము.
0: This sweetness of life is enough.
1: అని ఈ విధంగా కూడాను భగవంతుని యొక్క సంబంధ బాంధవ్యాన్ని గురించి త్యాగరాజు అనేకంగా కూడాను ప్రచార ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: Tyagaraja publicized his intimate experiences with the Lord.
1: దైవత్వం అనేటువంటిది సర్వ జీవుల యందు ఉంటున్నది.
0: Divinity is present in all living creatures.
1: సర్వ మానవుల యందు ఉంటున్నది.
0: In all mankind.
1: కానీ ఇంకెవరు కూడాను రామకృష్ణ విష్ణు ఈశ్వర అనేటువంటి భిన్న భేదములకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడండి.
0: సో యూ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ యుల్ నాట్ బి ఎనీ స్కోప్.
1: బ్రహ్మ సృష్టించాడు, విష్ణు రక్షించాడు, శివుడు శిక్షించాడు అని ఈ భేదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ యాజ్ ఇఫ్ బ్రహ్మ క్రియేటెడ్ అండ్ విష్ణు సస్టైన్డ్ అండ్ శివ డిస్ట్రాయిడ్.
1: అందరూ ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్.
1: అన్నింటి ఎందు ఉన్నది ఒక్కడే.
0: In everyone, there's only one God present.
1: ఇది చెవు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చేతులు, ఇది పొట్ట, ఇది కాళ్ళు, ఇవన్నీ చెప్పినంత మాత్రం ఇది వేరు వేరు అయినట్టు అవుతుందా?
0: By simply mentioning the various parts of the body doesn't mean that it is fragmented. All these parts of the body together constitute the body. So God has got all these forms and names.
1: మీకు అందరికీ తెలుసు చాలా వరకు పిల్లలకంత.
0: Students know a lot about this.
1: 5 మంది గ్రుడ్డి వారు వచ్చారు.
0: 5 బ్లైండ్ పీపుల్ కేమ్.
1: వారి దగ్గర వచ్చినప్పటికీ ఒక ఏనుగు వచ్చింది.
0: An elephant came at that to that place.
1: ఆ గ్రుడ్డి యొక్క పిల్లల యొక్క టీచర్ చెప్పాడు, అరే పిల్లలారా ఈ ఏనుగు ఎట్ట ఉందో మీరు నిర్ణయించండి అన్నాడు.
0: The teacher asked all these 5 blind boys to describe this elephant.
1: ఆ కడుపునంతా చూచాడు, పెద్దదిగా ఉంటుండాలి.
0: One touched the wide
1: చేతులతో దరిమాడు.
0: హీ జస్ట్ టచ్డ్ ది స్టమక్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద గోడ మాదిరి ఉంటుందా సార్ అన్నాడు.
0: ఫస్ట్ బ్లైండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ వాల్.
1: ఇంకొకటి పోయాడు, దాని కాలంతా పట్టి చూచాడు.
0: సెకండ్ బాయ్ టచ్డ్ ది లెగ్.
1: సార్ ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద స్తంభం మాదిరి ఉంటుందా సార్ పిల్లర్ అన్నాడు.
0: ద సెకండ్ బాయ్ సెడ్ ఎలిఫెంట్ ఈజ్ లైక్ ఎ పిల్లర్.
1: ఇంకొకటి పోయి చూచాడు, చెవులు బట్టి చూచాడు.
0: Third boy touched the ear.
1: Sir, yerugu oka visanakarra maadiri untunda sir annadu.
0: Elephant is like a big fan, he said.
1: Inku okadu velaka tatti boye tokanu chusadu.
0: The fourth fellow touched the tail.
1: Idi oka chaattadu maadiri untunda sir annadu.
0: It's like a rope, sir.
1: Rope.
0: It's like a rope, he said.
1: Ee vidhanga chepparu. Aithe evadu chusindi adi righte.
0: But each one is right in his own way.
1: Vaadu yerugu కడుపు ఒక గోడ మాదిరి ఉంటుందంటే చూచిన వస్తువు గోడ మాదిరి ఉండేది నిజమే.
0: హీ డిస్క్రైబ్డ్, హీ కంపేర్డ్ ది స్టమక్ విత్ దట్ ఆఫ్ ఎ వాల్, ఇట్స్ ట్రూ.
1: ఇంకోడు కాలు పిల్లర్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: అదర్ పర్సన్ కంపేర్డ్ ది లెగ్ విత్ ద పిల్లర్,
1: ఇంకోడు కర్ర మాదిరి ఉంటుంది, అది ఫ్యాన్ మాదిరి ఉంటుంది, అది నిజమే.
0: ఇయర్ ఇస్ లైక్ ఎ ఫ్యాన్, ఇట్స్ ట్రూ.
1: అయితే
0: యట్
1: ఇది మాత్రమే ఏనుగు కాదు, ఇవన్నీ చేరినదే ఏనుగు.
0: నాట్ ఓన్లీ దిస్ అండ్ దట్ ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ అన్ ఎలిఫెంట్.
1: అది మనం ఈనాడు గుర్తించాలి.
0: దట్ యు హావ్ టు నో.
1: రాముడు, కృష్ణుడు, అల్లా, ఈశ్వరుడు, ఈజస్, జోరాస్ట్రియం అనేటువంటి అన్ని విడివిడిగా చెప్పు, అన్ని చేరినదే దైవము.
0: Instead of referring separately, Rama, Krishna, Jesus, Allah, we should know that all are one.
1: వ్యక్తి కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Everyone should recognize the spirit of oneness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ భేదాలకు అవకాశమే ఇవ్వకండి.
0: You may go anywhere, but never give scope for this difference. దైవం
1: ఒక్కడే.
0: God is one.
1: God is one.
0: God is one.
1: అతనే గొప్పవాడు.
0: He is greatest.
1: వాళ్ళందరూ ఇంగ్లీష్ వారు చెప్పారు, God is great అన్నారు.
0: English people said God is great.
1: దైవమే గొప్పవాడు.
0: God is great.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: Nothing.
1: ఆ గొప్పవాడైన దైవము అందరి యందు మెప్పుగానే ఉంటున్నాడు.
0: The great God is present in full grandeur in everyone.
1: అందరి యందు ఉంటున్నాడు.
0: Present in everyone.
1: కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంకా పైన దేహాన్ని మానవత్వంగా మీరు అనుభవించుకోండి.
0: You can experience this body as
1: కాని దైవము నాలుగునే ఉన్నాడు. నాలుగునే ఉన్నాడు అనేటువంటి ఒక చక్కని విశ్వాసం బలపరచుకోవాలి.
0: But you should strengthen your strong feeling that God is within you.
1: అది ఏ మీరా కులను ప్రబోధించినటువంటిది.
0: That is the teaching of Mira.
1: Krishna.
0: Krishna.
1: అమరా దిల్ తుమారా మందిర్.
0: My heart is your temple.
1: నా హృదయమే నీ యొక్క నివాసము.
0: My heart is your living place.
1: దానిని వదలడానికి నీకేమాత్రము వీలు ఉండదు.
0: It's not possible for you to get out of it.
1: కనుకనే నా హృదయంలో ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: Therefore only one God resides.
1: నేను దైవము. I am God అనేటువంటి విశ్వాసాన్ని క్రమక్రమేణా మీరు పెంచుకోండి.
0: Develop gradually, strengthen the faith that you
1: దానిని
0: are
1: ఈ దైవ కార్యములో దీనికి మీరు ప్రవేశపెట్టండి.
0: And then see that you enter into the divine activity.
1: ఎందుకంటే దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. దేహము ఒక మందిరము.
0: Body is a temple.
1: ఈ హృదయము ఒక ఒక లోపల ఉన్నటువంటి ఒక
0: ఆల్టర్
1: కాదు కాదు గర్భగుడి. గర్భగుడి.
0: హార్ట్ ఈజ్ ది శాంక్టమ్. శాంక్టమ్
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఇస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఫిజికల్ హార్ట్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
0: ఫిజికల్ హార్ట్ ఈజ్ ఓన్లీ మెయిన్ స్విచ్ బోర్డ్.
1: హృదయం అనేటువంటిది కుడి ప్రక్కన ఉంటుంది.
0: The heart is present towards the right side. Where this one is on the left side.
1: Where this one is
0: on the left side. Where this one is on the left side.
1: అందులోపల దైవత్వమనేటువంటిది నీల తోయద మధ్యస్థ విద్యుల్ లేకే ఉభాస్వర నీవార సుఖవర్తంతే అని పిల్లలు చెప్తుంటారు వేదంలో. నీల తోయద మధ్యస్థ విద్యుల్ లేకే ఉభాస్వర చీకటిగా నల్లటి మేఘం లోపల తెల్లగా ఒకతూరి మించుమించినట్టుగా ఈ స్పైనల్ కాలంలో ఒక్కతూరి అట్లా మించుతుంది.
0: Just as you find beyond the pitch darkness there is lightning that flashes all of a sudden.
1: Vidyulleke.
0: It is some like vidyulleke lightning.
1: అది ఎప్పుడు అక్కడ స్పైనల్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్లా ఉంటుంటుంటారు.
0: That lightning of flash.
1: కుడి ప్రక్కన ఉంటుంది.
0: The heart is present towards the right side.
1: ఉండేనేటువంటిది వెడం ప్రక్కన ఉంటుంది.
0: Where this one is on the left side.
1: అందులోపల దైవత్వమనేటువంటిది నీల తోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సుఖ

0: రీజనింగ్
1: అది ఎప్పుడు అక్కడ స్పెన్ కాలంలో బిట్వీన్ 9 to 12 మధ్య లోపల అట్లా ఉంటుంటుంటారు.
0: దట్ లైట్నింగ్ ఆఫ్ ఫ్లాష్ ఈస్ దేర్ బిట్వీన్ 9 to 12
1: స్పెన్ కాలంలో చేయటం వల్లే అన్ని అంగములు కూడా పనిచేస్తున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ద హోల్ బాడీ వర్క్స్.
1: కనుక దైవత్వం అనేటువంటిది అంతటా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్యాన్ని గుర్తించి
0: నోయింగ్ దిస్ ట్రూత్
1: భగవంతుడు ఎక్కడ ఉన్నో లేడు.
0: గాడ్ ఈస్ నాట్.
1: అయితే దాని మనం అనుభూతి వచ్చేంత వరకును
0: అంటిల్ వన్ ఎక్స్పీరియన్స్
1: స్వామి బోధనలు చక్కగా విని
0: వన్ షుడ్ లిసన్ టు భగవాన్
1: దాని దాన్ని ప్రాక్టికల్ లో పెట్టి
0: వన్ షుడ్ ప్రాక్టీస్ దెమ్.
1: ఆ ప్రాక్టికల్ ద్వారా కూడాను దానిని అనుభవించాలి.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ట్రై టు ఎక్స్పీరియన్స్.
1: తింటే కడుపు నిండుతుంది కానీ చూస్తే కడుపు నిండదే.
0: బై మియర్లీ వాచింగ్ ది డెలీషియస్ ఐటమ్
1: తట్టలో పెట్టి పొట్టలే చేయాలంటే ఏం చేయాలి?
0: ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వాట్ షుడ్ యూ డూ టు ఈట్?
1: చేతికి నోటికి పని పెట్టాలి.
0: యూ షుడ్ పిక్ ఇట్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఈట్.
1: అప్పుడే తట్టలో పొట్టలో చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ది ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ విల్ రీచ్.
1: స్వామి మీకు అందిస్తున్నాడు ఈ ఆనందాన్ని.
0: స్వామి ఈస్ గివింగ్ యూ దిస్ ప్లేస్.
1: మీరు కేవలమైనటువంటి హృదయం అనేటువంటి తట్టలో పెట్టుకుంటున్నారు.
0: అండ్ యూఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కానీ దాన్ని అనుభవించేటువంటి యొక్క బుద్ధి అనేటువంటి దాంతో స్పూన్ తో తినడానికి ప్రయత్నించాలి.
0: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ ది స్పూన్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
1: అప్పుడే దీని యొక్క ఆనందము, దీని యొక్క పటుత్వము, దీని యొక్క శక్తి సామర్థ్యం కూడా మీకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ద బ్లిస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ది టీచింగ్. స్టూడెంట్స్
1: ఇంద్రియములు కేవలము మన స్వాధీనంలో ఉండేటువంటివి.
0: సెన్సెస్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం మాస్టర్ గా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ఎ మాస్టర్ టు ది సెన్సెస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సెన్సెస్ కు వీళ్ళు దాసులు అయిపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు అవర్ సెన్సెస్.
1: దశను దాసుడను కావలను రా.
0: యూ షుడ్ బికమ్ సర్వెంట్ టు ది సర్వెంట్.
1: నేను నీ దాసులకు సేవనే చేయవలరా.
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్.
1: ఈ ఇంద్రియములంతా కూడా దాసాలు దాసులు కావాలి.
0: అండ్ ఆల్ ది సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్.
1: నీకు.
0: టు హూమ్? టు యూ.
1: నీవు కేవలము స్లేవ్కు ఒక ఇంద్రియాలకు దాసుడు కావటం చేత ఎంత ప్రమాదం కలుగుతుంది చూడండి.
0: యాజ్ యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ టు యువర్ సెన్సెస్ వాట్ ఎ డేంజర్ యూఆర్ పుట్.
1: నీ స్లేవుల యొక్క మాటలు నీవు ఏమాత్రం కూడా నమ్మకూడదు.
0: యూ షుడ్ నెవర్ గో బై ది వర్డ్ ఆఫ్ యువర్
1: స్లేవ్. తద్వారా చాలా ప్రమాదం సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దట్ యూ విల్ బి ఇన్ డేంజర్.
1: కైకేయి చాలా ప్రియమైన రాణి దశరథ మహారాజుకు.
0: ఎ వెరీ క్లోజ్ కాన్సర్ట్ క్లోజ్ వైఫ్ ఇంటిమేట్.
1: ఆమె యొక్క గొప్పతనము గొప్ప ఇది మహారాణి.
0: షీజ్ ఎ క్వీన్.
1: కాశ్మీర్ రాజా గారి బిడ్డ.
0: ద డాటర్ ఆఫ్ కాశ్మీర్ కింగ్.
1: దశరథ మహారాజు యొక్క భార్య.
0: అండ్ ద వైఫ్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: ఇంత ఉంటుండి కూడాను
0: ఆల్ దాట్
1: ఆమె చెలికత్తి అయినటువంటి మందర మాటను నమ్మటం చేత ఈ కైక పేరు ఏమైపోయింది?
0: బికాస్ షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ అండ్ బిలీవ్డ్ వాట్ ఈ కైక ఏమైపోయింది? వాట్ హ్యాపెన్ టు కైక?
1: ఎవరైనా ఈ ఆడవాళ్ళలో కైక అని పేరు పెట్టుకుంటున్నారా?
0: ఇస్ దేర్ ఎనీ లేడీ అమంగ్ విమెన్ విత్ నేమ్ కైక?
1: ఎవరైనా మందర అని పేరు ఉంటుందని మీరు చేయండి.
0: ఎనీ ఉమెన్ విత్ మందర ప్లీజ్ గెట్ అప్.
1: మందర అంటే చెడ్డని చెప్పేటువంటిది మందర.
0: మందర సింబలైజెస్ ద వన్ హూ స్పీక్స్.
1: చెడ్డని వినేటువంటిది కైక.
0: కైక ఇస్ ద వన్ హూ లిసన్స్ టు
1: దట్. ఈ చెడ్డ పేరు అనేటువంటిది ఎవరూ పెట్టుకోవటం లేదు.
0: సో నో వన్ విల్ హ్యావ్ దట్ నేమ్ ఆఫ్ కైక ఆర్ మందర.
1: అదే విధంగానే మన సెన్సెస్ అనేటువంటి మన స్లేవ్స్.
0: సో సెన్సెస్ ఆర్ అవర్ స్లేవ్స్.
1: దానిని మనం కూర్చోమని చెప్పాలి.
0: వీ షుడ్ మేక్ దెమ్
1: సిట్ డౌన్. కోరడానికి పైకి లేస్తారు షట్ అప్ సిట్ డౌన్ అని చెప్పండి.
0: దే వాంట్ టు కంట్రోల్ యూ సే షట్ అప్ అండ్ సిట్ డౌన్. యూ షుడ్ సే
1: ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి మనము తయారుగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి రెడీ టు ట్రైన్ యువర్
1: సెల్ఫ్. వాడే ధీరుడు వీరుడు గంభీరుడు.
0: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ ధీరా ద వన్ ఆఫ్ వేలా, వీరా ద వన్ ఆఫ్ కరేజ్.
1: వాడిని నిజమైనటువంటి మాస్టర్.
0: హీస్ ఓన్లీ ద ట్రూ మాస్టర్.
1: అట్టి మాస్టర్ కావాలి. కానీ నీవు
0: one should be master of that sort.
1: ee indriyalu slave kaaku.
0: You should never be slaves to your senses.
1: Evariki neevu slave? Daivam.
0: You should be slave servant
1: to God. Daivam tappa inkevariki neevu tala unchaddu.
0: You should never bend your head anywhere excepting before God.
1: Neevu daivamu.
0: You are God. You are God.
1: ee vishwasanni kramakramena penchukodani prayatninchandi. Kontha kaalam lopala yavat prapanchamanta kudunu oke bhavamto shanti bhadrato jagatanta kudunu తొలతూగుతుంది.
0: దెన్ వన్స్ యూ స్ట్రెంగ్తెన్ అండ్ డెవలప్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: అప్పుడు మనం
0: సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్
1: లోభవంతు అని చెప్పనక్కర్లేదు.
0: అట్ దట్ టైమ్ వెన్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ ఇన్ ద వరల్డ్ యూ డి నాట్ సే లోకా సమస్తా సుఖినో భవంతు.
1: లోకం సుఖంగానే ఉంటుంది.
0: ద వరల్డ్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ.
1: ఏ విధంగా మనం ఈ భావాన్ని పెంచుకుంటే లోకం

0: సుఖంగా ఉంటుంది.
1: వెన్ వీ డెవలప్ దిస్ డివైన్ ఫీలింగ్ ది హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ.
0: మీరు మన భారతదేశమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది హ్యాపీనెస్ ఆఫ్ భారత్ ఇండియా ఓన్లీ.
0: కాదు, ఇది యావత్ ప్రపంచమే ఒక పెద్ద భవనము.
1: హోల్ వరల్డ్ ఈజ్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఆ పెద్ద భవనం లోపల భారతదేశం ఒక రూము.
1: భారత్ ఇన్ దట్ మ్యాన్షన్.
0: అమెరికా దేశం ఒక రూము.
1: అమెరికా ఇస్ వన్ రూమ్.
0: చైనా దేశం ఒక రూము.
1: చైనా వన్ రూమ్.
0: పాకిస్తాన్ ఒక రూము.
1: పాకిస్తాన్ ఏ రూమ్.
0: ఈ విధంగా అన్ని దేశంలో ఒక్కొక్క రూములు రూములు రూములు రూములుగా ఉంటున్నాయి.
1: సో ఆల్ రూమ్ ఆల్ కంట్రీస్ ఆర్ రూమ్స్ ఇన్ దిస్ మ్యాన్షన్.
0: చూడండి ఎన్నో రూములు ఉంటాయి.
1: దట్ సో మెనీ రూమ్స్ దేర్.
0: కాబట్టి ఈ విశ్వమునందు కూడా అన్ని రూములు ఉంటా ఉంటుంటాయి అన్ని దేశాలు.
1: సో ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ యూనివర్స్
0: ఏది కారణము?
1: Why rooms are separate?
0: మధ్యలో గోడలే దీనికి కారణము.
1: ఓన్లీ ది వాల్స్ ఇన్ బిట్వీన్.
0: గోడలు కొట్టివేసేయండి, అంత ఒక పెద్ద హాల్ మాదిరి ఉంటుంటాయి.
1: రిమూవ్ ద వాల్స్, దేర్ విల్ బి వెరీ బిగ్ హాల్.
0: ఆ వాలే అభిమానము.
1: దిస్ వాల్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్
0: అహంకారము.
1: దిస్ వాల్ ఈజ్ ఈగో.
0: ఈ అభిమాన అహంకారం అనేటువంటి గోడలు కొట్టివేయండి.
1: Cut off this wall of attachment and ego.
0: Anta okate.
1: Everything becomes one.
0: Nenu nivayanu, nivu nenayanu, nivu nenu kude nijabodalaye, nivu nenu kude nijabodadalisite, mana abhimananu mariyu ledaye.
1: You become I and I become you when once we know each other. There will be no attachment or ego.
0: Charamutanavunu. చరముతానవును అక్షరముతానవును.
1: యూ బికమ్ ద పెరిషబుల్ అండ్ నాన్ పెరిషబుల్.
0: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందం అవును అంత తానవును.
1: వెన్ వన్స్ యూ నో ది పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్ అండ్ విత్ డ్రా యువర్ మైండ్ దట్ విల్ బి
0: మోర్టాలిటీ. మాయాకు తానవును.
1: అండ్ యూ సబ్మిట్, యూ విల్ నెవర్ సబ్మిట్ యువర్
0: మాయ. 25 మర్మములవును మాయ. 25 మర్మములవును.
1: 25 టైప్స్ ఆఫ్ మాయా.
0: మాయ 25 మంత్రము తెలిసితే మాయ మాయ మాయ మరి భయలవును.
1: వెన్ వన్స్ యూ నో ద మిస్టరీ బిహైండ్ ఆల్ దిస్ దిస్ మాయా ఇల్యూషన్ విల్ వానిష్.
0: సీతారామ అన్నాడు రామదాసు.
1: దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ రామదాసు.
0: ఏ విధంగా చరము తానవును.
1: యూఆర్ ద పెరిషబుల్.
0: దేహము తానే.
1: యూఆర్ ద బాడీ.
0: అక్షరము తానవును.
1: ఇంపెరిషబుల్.
0: అది ఆత్మను తానే.
1: ఆత్మ ఇంపెరిషబుల్.
0: చరమక్షరము కూడి శాశ్వత మెరిగితే అమన స్కందమవును అంత తానవును.
1: దెన్ వన్స్ యు నో ద పెరిషబుల్ అండ్ ఇంపెరిషబుల్
0: అయిపోతాడు.
1: యు విల్ బికమ్.
0: ఈ సత్యాన్ని చిన్న చిన్న విషయాలతో మనం ఎంతనో గుర్తించడానికి వీలవుతుంది.
1: వీ కెన్ నో దిస్ through small things.
0: Oka chinna udaharanam chudandi. Ee vedhalu pettukovatam cheta desam yokka shakti enta varaku chinichipothundadi.
1: Just understand how the power of this country is on the decline.
0: ఈ దేహంలో ఇన్ని అంగములంతా ఉన్నాయి. ఇందులో ఒక చెయ్యిని మనం తెగొట్టేస్తే,
1: ఇఫ్ యూ అంపుటేట్ ఎ హ్యాండ్,
0: చెయ్యి పోయింది అనుకుంటాం. కానీ ఈ కామన్ ప్రాపర్టీ అనేటువంటి రక్తం ఎంత నష్టమైపోయింది.
1: వెన్ యూ అంపుటేట్ ఎ హ్యాండ్ యూ థింక్ ఇట్స్ జస్ట్ లాస్ట్. నో,
0: ఈ బాడీ ఎంత బలహీనమైపోయింది.
1: బాడీ బికమ్స్ వీక్.
0: అదే రీతిగా దేశాన్ని భిన్న భిన్నం చేయకూడదు.
1: Therefore, we should not divide the country.
0: Anta kalisi melisi undali.
1: Everybody should live together.
0: Appudu ento balam vachesestundi.
1: In harmony lies the strength.
0: Aidu vrellu cheri oka pani chesthe enta twaraga pani cheyavachunu.
1: Five fingers brought together can work a lot.
0: Okka velthu emaina pani cheyagalava?
1: Can you do anything with one finger?
0: Emi cheyalevu.
1: Impossible.
0: Kanukane aikyamatyame maha balamu.
1: So unity is the mighty strength.
0: Adarane deeni yokka antarbhavamu.
1: And that is the inner feeling.
0: Ee aikyamatyamu antarbhavani rendittini మీరు ఏకం చేసి జీవితాన్ని శాంతి భద్రతతో జగత్తును కంతా చాటడానికి విద్యార్థులు సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

0: Sairam, dear listeners, despite being blessed with wealth or luxury in life, we realize the importance of peace and joy in life. How can we attain this peace and joy? Bhagwan Baba lovingly explains the way with an example today. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the valedictory day of the workshop on examination reforms at the Sri Satya Sai Institute of Higher Learning in Prashantinilayam on the 23rd of March 1984.
1: Teachers are the embodiments of the Divine Atma.
2: Manavattam Purnattam Kavalanna Kevalam Laukikam Naitika Parivartana Okkati Matrame Chalu.
1: If man were to realize the fullness of his personality, it is not enough if he gets to know all that has to be known in terms of the worldly knowledge and skills or the values contained in the ethical code of conduct.
2: Deeniki adhyatmika parivartana kudanu atyavasaram.
1: Alongside should come the transformation on the spiritual front too.
2: Sharira, manasika, atma. ఈ మూడింటి యొక్క చేరికనే మానవత్వం.
1: The meeting point of the body, mind and atma is spiritual.
2: కేవలం శరీరం ఒక్కటి మాత్రమే ఉండినా ఇది పశుత్వమునకు వనిపోతుంది.
1: If only the body were to be considered, it is akin to the existence of an animal or a beast.
2: మనస్సు మానవత్వానికి వనిపోతుంది.
1: Mind by itself would lead you on to a human being.
2: ఆత్మ దివ్యత్వాన్ని చేరుస్తుంది.
1: Whereas ఆత్మ would take you onwards to your divine nature.
2: కనుక మనసు శరీరము ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వము మానవత్వం.
1: So it is in a nutshell that you have where you have the meeting point of these three, the body, mind and the atma, that in its fullness is what a human nature is all about.
2: ఈ మూడు కూడాను దేనికి అది ప్రత్యేకంగా ఉండుటకు వీలు కాదు, ఉండలేవు.
1: Now any of these three cannot on its own have any existence or substance.
2: ఇది అన్యోన్యమైనటువంటి సన్నిహిత సంబంధంతో కూడి ఉంటుంటాయి ఈ మూడు.
1: These three are inseparably linked with one another.
2: అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము కలిగి ఉంటాయి.
1: These three are again such as to be inseparably linked and dependent on one another.
2: మనసే లేకుండినా దేహము ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఎందు కూడాను నిర్ణయం చేసుకునలేదు.
1: Without the assistance of the mind, the body on its own cannot arrive at any decision or take any course of action.
2: మనో దేహంలో రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆత్మతత్వము అందుకొనడానికి సంసిద్ధమై ఉంటుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ దిస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్ ప్రివైలింగ్ బిట్వీన్ ద బాడీ అండ్ ద మైండ్ విల్ ది ఆత్మ బీ ఇన్ ఎ ఫిట్ పొజిషన్ టు రిసీవ్ ద కాంపోనెంట్ ఎంటిటీ.
2: ఏ తర్వాత దేహం మనస్సు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమే ఈ దివ్యత్వానికి మూల కారణము.
1: All said and done, it transpires therefore that where you have the body, mind and the atma, only then can you realize the divine nature within you.
2: నైతిక పరిణామం పొందవలనన్న మొట్టమొదట మానవునకు ఆరోగ్యము అత్యవసరము.
1: If one has to turn a new leaf in terms of one's morals and ethics, health is of paramount importance.
2: ఈ ఆరోగ్యమే లేకుండినా నైతిక పరిణామమునకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: Without the asset of a good health, certainly you are in dire danger with regard to your own moral well-being.
2: నడత యొక్క పరిపూర్ణతయే నీతి.
1: What you are is shown up in the way you behave.
2: సర్వ విధములు యందు కూడను సర్వరంగములు యందు కూడను మనస్సును మానవుడు అరికట్టినటువంటి సమయం నందే జీవితము పూర్ణత్వం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ కెన్ బ్రింగ్ అండర్ కంట్రోల్ ద వైల్డ్ వేగరీస్ ఆఫ్ ద మైండ్ వుడ్ హీ బీ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ ద ఫుల్నెస్ అండ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
2: తనను తాను శాసించుకోగలిగినటువంటి వ్యక్తియే ఇతరులను శాసించడానికి అధికారి అవుతాడు.
1: One who can command to himself has also the right to command to others.
2: ఇంద్రియములను అన్ని విధములు కూడాను మనము కొంత స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే జీవితము రాణిస్తుంది.
1: Only when we can put a check on our senses can we have some satisfaction and joy out of our existence in all things.
2: ఇంద్రియములను అరికట్టునేటువంటి విధానమునకే సంస్కృతమునందు దమము అని చెప్పబడుతుంది.
1: This process of sense control has been called in the Sanskrit language dama.
2: దమమును సాధించినటువంటి వాడే దాంతుడు అని చెప్పవచ్చు.
1: And one who has acquired this proficiency of dama is called dantudu.
2: Dantudu anaga మనస్సును స్వాధీనం నందుంచుకున్నవాడు అని అర్థం.
1: సో దిస్ దాంతుడు ఇస్ వన్ హూ హాస్ బీన్ ఏబుల్ టు కీప్ హిస్ మైండ్ అండర్ చెక్.
2: కనుక మనము నిత్య జీవితములో చదవవలనన్నా లేక ఆటలు ఆడవలనన్నా నిద్రించవలనన్నా భుజించవలనన్నా అన్ని రంగములు ఎందు కూడాను ఈ దమమును అత్యవసరంగా మనం పాటించవలసి వస్తుంది.
1: Be it studying, be it playing, be it sleeping, be it eating. It is this dhamma, this control of the senses, which is uppermost.
2: Kramame lekundina jeevitamu pedamargam padutundi.
1: And without this element of disciplining oneself, your life might go astray.
2: Nidrinchine modalu melukonunanta varaku kudaru manam ye vidhamainatundi kramamunu manam aacharistunnamo. మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రించేంత వరకు కూడాను ఈ ప్రకృతి క్రమమును మనం అనుసరించవలసి వస్తుంది.
1: Now whatever it is that we are obeying during this period, like from the time we go to sleep till we get up in the morning, the same thing has to be followed right from what we do from the point of getting up till going to sleep again.
2: భుజించడానికి కూడాను ఒక క్రమం అవసరం.
1: Even for eating there is certain regimentation.
2: ఆటలు ఆడడానికి కూడాను ఒక క్రమం అవసరం.
1: So also for playing.
2: దీనికి డిసిప్లిన్ అని మనం చెప్తూ వస్తున్నాం.
1: This is what is called discipline.
2: ఏ విషయమునందు కూడాను డిసిప్లిన్ అనేది లేకపోతే ఇదిలో ఏ విధమైనటువంటి యొక్క నైతిక పరిణామము మనం అందుకోలేము.
1: Without this element of discipline in whatever you do or say, it cannot reach the end product.
2: జీవితము ఒక సత్యమనియు
1: once life is truth.
2: దీనికి ఒక లక్ష్యం ఉన్నదనియు మనం గుర్తించాలి.
1: We should understand that this in turn has a goal.
2: ఈ లక్ష్యమును మనము విసర్జించినప్పుడు మనలో ఒక విధమైనటువంటి అలజడ చేకూరుతుంది.
1: వన్స్ వి లూజ్ సైట్ ఆఫ్ దిస్ గోల్ దేర్ ఇస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎజిటేషన్ విత్ ఇన్ అస్.
2: కనుక దీనికి కూడాను ఒక క్రమం ఉండాలి.
1: సో ఫర్ దిస్ ఆల్సో దేర్ షుడ్ బి ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్.
2: నియమమును పూనినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం ప్రకటితమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూఆర్ బౌండ్ బై అ సర్టెన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్ కెన్ యూ రియలైజ్ వాట్ యూర్ ఆల్ అబౌట్.
2: కనుక మొట్టమొదట మనము క్రమమును వదలకుండా ఆచరించాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ట్రై టు ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ దిస్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
2: ఈ క్రమమునందు అనేక విధములైనటువంటి క్రమములు ఉంటున్నాయి.
1: నౌ దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డిసిప్లిన్.
2: అయితే ఈ క్రమము ఒక దివ్యత్వమునకు మార్గరూపకంగా మనము చేకూర్చుకోవాలి.
1: But whatever be its different shades and colors, we should look upon discipline as the one which is going to take us on to a goal proper.
2: Okanoka samayalo Greek desamulopala manam kramamnu visarjinchi nadachatam cheta pashupachi mrugadulu endukudanu tama tama phalitamulaku viruddhanga erpadinatvanti dinni supreme court varu nirnayam chesaru.
1: It so happens that this is a page from the history of the Greeks. That the supreme court of the land decided that because the birds, the animals and the beasts were going against the dictates of what a discipline has been laid for them, they were in for disaster.
2: Greek deshamlo oka raitu undetuvanti vaadu.
1: Now in this land of the Greeks there was a farmer.
2: Atanu nityamu తన గోవుల ద్వారా పాలను పితికి మార్కెట్లో అమ్మేటువంటి వాడు.
1: Now every day it was for him to milk his cows and sell the milk in the market.
2: కాని గవర్నమెంట్ నియమించినటువంటి ఒక దీనికి విరుద్ధంగా ఉండేటువంటివి ఆ పాలు.
1: But then the milk, the quality of the milk was such as to go against what was ordained by the government.
2: ఇది గవర్నమెంట్ ఒక కోర్టు లోపల ఈ విషయాన్ని కొంతవరకును విచారణ చేయాలని కోరారు.
1: Now the government decided to inquire into this in the court.
2: అప్పుడు జడ్జి తన పాలను పరీక్షించి ఈ పాలు సరి అయినటువంటివి కాదనియో దీని ఏదో కల్తీ జరుగుతున్నదనియో వారు నిర్ణయించి అతనికి శిక్ష విధించారు.
1: Then the judge in the court decided that this milk was not up to the mark, that it was being adulterated, and the person concerned should be punished.
2: అప్పుడు ఈ రైతు అనేక విధములుగా కూడాను వాదించాడు, నేను ఎట్టి కల్తీ కూడాను జరగటం లేదు, ఇది పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటివి, కేవలం డైరెక్ట్ గా ఈ కౌ నుంచి తీసినటువంటి పాలు, ఇందులో ఎట్టి దోషమో లేదని వాదించాడు.
1: Then the farmer started arguing that you can't find fault with this milk, it's pure and as pure as you can obtain purity itself. And he said, you cannot find fault with the milk that I am selling.
2: ఈ రైతు వాదించేటువంటి వాదనను కొంతవరకు విని జడ్జి ఇది ఏదో కొంతవరకు కాలం తీసుకుని పరీక్షించడం మంచిదని తాను దీనిని నిర్ణయం చేశాడు.
1: Now on the strength of the arguments being put forward by the farmer, the judge decided that there should be some substance in what the farmer was pleading for, and so he wanted to take some more time to decide the case.
2: ఈ రైతు పాలు తెచ్చేటువంటి విధానాన్ని దిన్నం కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: Then he started observing the way in which this farmer was getting the milk to the market.
2: ఒక దినము తెల్లవారుజామున 4 గంటలకే పితికేటువంటి వాడు.
1: It so happened that one day he would milk the cows at 4 in the morning.
2: ఒక దినము 6 గంటలకు పితికేటువంటి వాడు.
1: At other times he used to milk at 6 in the morning.
2: తనకు నిద్ర రాకుండా 3 గంటలకే పితికేటువంటి వాడు.
1: And if he was not getting sleep, he would start milking at 3 in the morning.
2: ఈ విధంగా ఒక క్రమము లేకుండా ఈ పాలను పితకడం చేత గోవునందు కూడాను ఈ పాలు మార్పు చెందుతూ వచ్చింది.
1: So in this way there was no regularity about the time of milking, and as a result the cow itself was undergoing lots of changes.
2: కనుక పవిత్రమైనటువంటి యొక్క గో చీరము కూడాను మార్పు చెందుటకు కారణమైనటువంటి క్రమము తప్పటమే దీనికి మూల కారణమని నిర్ణయం చేశారు.
1: సో what's decided therefore is that because there is no regularity in terms of even as pure a thing as a cow's milk, this milk is not coming up to the standard.
2: మన కర్తవ్యాన్ని నిర్వర్తించేటువంటి విధానము లోపల క్రమాన్ని కూడాను మనం పాటించాలి.
1: So even in the discharge of our responsibilities or duties, one should follow a sense of discipline.
2: అధ్యాపకులు ఏ విధమైనటువంటి తన కర్తవ్యాన్ని తన క్రమమును ఆచరించాలి అనేటువంటి విధి విధానాన్ని కూడాను గుర్తించాలి.
1: A teacher should understand in what way he or she should discharge his responsibilities.
2: కేవలం క్లాసు లోపల పిల్లలకు పాఠాలు చెప్పడమే నా కర్తవ్యమని భావించరాదు.
1: We should not feel that merely taking classes to the students in the class is my duty.
2: ఏ విధమైనటువంటి మార్గములో బోధించిన పిల్లలకు హృదయానికి హత్తుకుంటుంది.
1: How would the students respond in such a way as to be imprinted in their
2: hearts? వారు చక్కగా అర్థం చేసుకోగలరు.
1: How would they be able to understand it well?
2: దీనిని ఆచరించడానికి తగినటువంటి మార్గం ఏమిటి?
1: How can I achieve this goal?
2: కనుక ఈ విషయాలంతా కూడా చక్కగా తాను విచారించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో క్వశ్చనింగ్ దస్ వన్ షుడ్ ట్రై అండ్ ఫైండింగ్ వేస్ ఇన్ మీన్స్ అండ్ వన్ షుడ్ ట్రై టు డిశ్చార్జ్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్
2: టైం టు టైం. మనం క్లాసుకు ఏ టైంకు ఎప్పటికి పోవాలి అనేటువంటిది ఆ టైంకు కరెక్ట్ గా మనం అక్కడ క్లాస్ లో ప్రవేశించాలి.
1: వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ పంక్చువల్ టు ద క్లాసెస్ దట్ హి హస్ టు టేక్ రైట్ ఆన్ ద డాట్ యూ షుడ్ బి ఇన్ ద క్లాస్ రూమ్.
2: మనము ఈ 45 నిమిషములు కూడాను ఈ క్లాసులో మనం వాళ్ళకి టీచ్ చేయాలని ఏ విధంగా కూడాను కాలంను వ్యర్థం చేయకుండా ఆ యొక్క సబ్జెక్ట్ పైన ఆ నిర్ణయమైనటువంటి కాలాన్ని వినియోగించాలి.
1: అండ్ యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ ద 45 మినిట్స్ ఆర్ సో అలాటెడ్ టు యువర్ పీరియడ్ అండ్ వితౌట్ వేస్టింగ్ ఎ మూమెంట్ దస్ మేక్ ద ఫుల్లెస్ట్ యూస్ ఆఫ్ ద టైం.
2: అదే విధంగానే పాఠములు చెప్పడంతో పాటు మనం ఆహారాన్ని భుజించడం కూడాను ఒక క్రమాన్ని మనం అనుసరించాలి.
1: In the same way as you discharge your responsibilities as a teacher in terms of your obligations, so also in terms of your eating, follow a regimentation.
2: ఈ దేహమునకు అవసరమైనటువంటి విశ్రాంతిని కూడాను క్రమాన్ని అనుసరించాలి.
1: So also the body needs certain rest, and this again is bound to your discipline.
2: మనం ఆటలాడుకోవటం కూడాను ఈ క్రమానికి తగినటువంటి రీతిగా మనం ఆటలాడుకోవాలి.
1: So also when you play, you should play in tune with what you are expected to be doing.
2: కారణం ఏమిటనగా క్రమాన్ని మనం ఉల్లంఘించటం చేత మన యొక్క ఆరోగ్యం కూడాను దెబ్బతింటుంది.
1: Once you transgress the domain of discipline, then your health itself will be in jeopardy.
2: కనుకనే మనము ఉన్నత ఆదర్శాలను కూడాను క్రమంలో ఉంచుకోవాలి.
1: So also your ideals that you have set before for yourself should also be in tune with a certain.
2: ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థులకు ఉన్నత ఆశయములు అత్యవసరం.
1: So either for students or for teachers, having a set of ideals is of paramount importance.
2: నిత్య జీవితము లోపల అన్ని రంగముల యందు కూడాను ఉన్నత ఆదర్శాన్ని కూడాను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: In our own day-to-day existence, a set of ideals is absolutely necessary and we should follow them.
2: మీకు చాలా తెలిసినటువంటి విషయమే, డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు.
1: You certainly are aware of this fact. Darwin was a great scientist.
2: ఇతను ప్రపంచంలో కూడాను ఒక ప్రధానమైనటువంటి శాస్త్రజ్ఞుడని పేరు పొందినవాడు.
1: Now he was an internationally acclaimed scientist.
2: ఇతను సామాన్యమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైంది.
1: Now he made a beginning as a humble person.
2: అయితే ఇతని జీవిత ప్రారంభం నుంచి తెలుసుకున్నప్పటి నుంచి కూడాను ఒక క్రమాన్ని తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: Now right from the moment he started getting to know things, he was following a certain discipline.
2: ఇతను సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: Now he came from an ordinary family.
2: కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అందుకోవాలని అమితమైనటువంటి అభిలాష కలిగినటువంటి వాడు.
1: But he had this intensive desire within him that he should follow an ideal life.
2: ఇతనికి ఒక గురువు పైన ఒక లక్ష్యం కుదిరింది.
1: Now he set his sight on a certain group.
2: Henslow aneetvanti oka guru paina itaniki vishwasam kudirindi.
1: He had implicit faith on this group called the Henslow group.
2: Atanu chaala aadarshavantamainatundi vaadu.
1: Now this man by himself was an extreme a model person.
2: Nirantaram kudanu atani aashayalanu atani yokka pravartananu taanu gurtinchukuntu nadicheetundi vaadu.
1: Now this Darwin would look upon this Henslow as his ideal and would try to follow in his footsteps.
2: Kramakramena ee vidhamainatundi aadarshanni kontha tanaku paatincheteppudiki prapanchamulo oka Henslow aneetundi vaani tejasanta idaniki vachi cheripoyindi.
1: Now when this process was going on thus, a day came wherein all the glory and all the magnificence of this Henslow was one with this person.
2: ఇది హెన్స్లో యొక్క ప్రతిబింబంగా కూడాను నిరూపిస్తూ వచ్చారు జనులు.
1: And then people started saying this is the image of this Henslow.
2: అదే విధముగానే భారతదేశంలో వాల్మీకి.
1: In the same manner you have in the country of Bharat Valmiki.
2: నిరంతరము రామచింతన చేయుచు రామతత్వాన్ని చింతించటం చేత అతనిలో రామాయణం రాయగలిగాడు. రామ తేజస్సును ఆ వాల్మీకి అనుభవింపగలిగాడు.
1: Valmiki was one who would continuously chant the name of Rama, sing the glory of Rama, so much so that a day came when the effulgence of Rama and all the glory of Rama became one with Valmiki himself.
2: Manam oka jaabu raayavalanna mottamodate vishayalanu manalo chitrinchukuntam. ఏమి రాయాలి, ఏమి చెయ్యాలి, ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని మనలో సృష్టించుకుని తదుపరి దీనిని కాగితంలో చేస్తున్నాం.
1: Now before you venture out to write a letter, you would sort of plan out what you wish to write, how you wish to go about writing it and the contents proper. You have a plan of action before you start writing the letter.
2: ఒక ఇల్లును మనం కట్టవలనన్నా ఎక్కడ డ్రాయింగ్ రూమ్ పెట్టాలి, ఎక్కడ డైనింగ్ హాల్ పెట్టాలి, ఎక్కడ కిచెన్ రూమ్ పెట్టాలి అని మొట్టమొదట మన హృదయంలో దీనిని నిర్మించుకుని తదుపరి ఒక కాగితంలో మనం చిత్రిస్తున్నాం.
1: సో ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గో అబౌట్ బిల్డింగ్ ఎ హౌస్ యూ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వేర్ షుడ్ యూ హ్యావ్ ద డ్రాయింగ్ రూమ్ వేర్ షుడ్ బి ద కిచెన్ యూ మస్ట్ హ్యావ్ ద ప్లాన్ అండ్ ద లేఅవుట్ ఆఫ్ ద బిల్డింగ్ బిఫోర్
2: అనగా దీని యొక్క అంతరార్థం ఏంటంటే మొట్టమొదట మనలో ఒక ఆదర్శాన్ని తీసుకుంటున్నాం. ఈ ఆదర్శాన్ని బాహ్య రూపంలో మనం అనుసరిస్తున్నాం, ఆచరింపచేస్తున్నాం.
1: What this means is that within yourself you have an ideal set of surroundings, a fixed image, and you are trying to give a concrete shape to what you have felt thus within.
2: Kanuka bahirmukhamainatundi ee jagatlo manam cheseyatundi chirikriyalu kaani anubhavincheyatundi aanandamulu kaani leka deeniki aacharincheyatundi yokka pravartanalu kaani anni kudanu mana antarmukhamlo undinatundi yokka aadarshalane manam anubhavistunnam.
1: So in the same manner whatever is manifested in the world at large, in terms of the joys that you experience, in terms of the actions that you try to do, ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యు ఆర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
2: మన మంచి కానీ చెడ్డ కానీ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, మన లోపల ఉండేటువంటి దాని యొక్క రిఫ్లెక్షనే తప్ప అన్యము కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి మార్పులను కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ ట్రూత్ దట్ వాట్ ఎవర్ వి ఆర్ ఇస్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్ అండ్ ఇన్ ట్యూన్ విత్ దిస్ వి షుడ్ ట్రై అండ్ స్ట్రైవ్ టు డూ దాట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్.
2: అప్పుడే తగినటువంటి యొక్క క్రమమును మనము ఆచరించిన వారం అవుతాం.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ సర్టెన్ సెట్ ఆఫ్ ఎ గోల్ లైక్ దిస్ యూ కుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ వెంచర్.
2: ఈ క్రమాన్ని మనం అనుసరించడం చేత పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడాను మనం అందుకొని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడాను మనం అనుభవించవచ్చు.
1: వన్స్ యూఆర్ టైడ్ టు ఎ సర్టెన్ రెగ్యులారిటీ, ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్, యుడ్ ఆల్సో బి ఏబుల్ టు సెక్యూర్ హ్యాపీనెస్ ఇన్ ఇట్స్ టోటాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ వేరియస్ అదర్ డైమెన్షన్స్.
2: ఈ ఆరోగ్యమునకు ఆంగ్ల భాషలో హెల్త్ అని చెప్తుంటారు.
1: నౌ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దిస్ హెల్త్ కనోట్స్
2: అనేటువంటిది హెలిగ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: దిస్ వర్డ్ హెల్త్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ దిస్ హెలిడ్ ఫ్రమ్ ఎ వర్డ్ హెలిడ్.
2: హెలిగ్ అంటే ఏమిటంటే పూర్ణమైనటువంటిది అని ఒక అర్థము.
1: దిస్ వర్డ్ హెలిడ్ హ్యాస్ ఆల్సో ఎ మీనింగ్ టోటాలిటీ ఫుల్నెస్.
2: పవిత్రమైనటువంటిది అని మరొక అర్థము.
1: ఇట్ ఆల్సో హ్యాస్ అనదర్ మీనింగ్ of being sacred.
2: ఈ పూర్ణం అంటే ఏమిటి దీని అర్థం?
1: What is this fullness or totality?
2: అనగా మన దేహంలో ఉండినటువంటి యొక్క ప్రతి అంగము కూడాను మరొక అంగమును ఆశ్రయించే ఉంటుండాలి.
1: Now every organ in the body is dependent on every other organ.
2: ప్రతి నరము కూడాను ఇంకొక నరమును ఆశ్రయించే ఉంటుండాలి.
1: ఎవ్రీ నర్వ్ ఇన్ టర్న్ ఇస్ డిపెండెంట్ ఆన్ అనదర్ నర్వ్.
2: దేహంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సెల్ కూడాను ఇంకొక సెల్ ను ఆశ్రయించే ఉంటుంది.
1: ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ ఇస్ లైక్ వైస్ డిపెండెంట్ ఆన్ ఎవ్రీ అదర్ సెల్.
2: కనుక ఇందులో అన్ని కూడాను పవిత్రంగా ఉండినప్పుడే పరిపూర్ణము అనేటువంటిది ఏర్పడుతుంది.
1: సో ఇన్ దిస్ వే వెన్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఇన్ ద బాడీ ఈస్ సేక్రెడ్ అండ్ ఫుల్ that is what connotes the totality of fullness.
2: అనగా శరీరము మనస్సు ఆత్మ ఈ మూడింటి యొక్క సమ్మిళితము పరిపూర్ణమై పవిత్రమై ఉండాలి.
1: What this means in turn is that the body, mind and atma should be sacred and should be in their fullness.
2: ఎప్పుడు ఈ పవిత్రము లేకుండా పోతుందో అప్పుడే కొన్ని విధమైనటువంటి మార్పులు మనలో ప్రారంభమవుతాయి.
1: When you don't have this fullness of the sacredness within you, then you tend to undergo changes.
2: కనుకనే మొట్టమొదట దేహమునకు ఆత్మకు మధ్య ఉండేటువంటి మనస్సు రెండింటినీ చేకూర్చేటువంటి మైత్రి మిత్రుడు అని చేర్పడుతూ వచ్చింది.
1: Now in these three entities, the body, mind and the atma, mind as it is between these two extremes is one which builds the bridge of friendship between body on the one hand and atma on the other.
2: మనకు స్నేహం కలగవలనన్నా ఉత్తమ స్నేహితుడు చిక్కవలనన్నా మనం బయట ప్రపంచంలో మనం వెతకనక్కరలేదు.
1: Now if you really want to go about making friends with a great person, you don't have to go outside of
2: adhyapakulaku vidyarthulaku nootana pavitramainatvanti yokka oka pustakamu goppa mitrudu.
1: Like the friend which binds or who binds the student on the one hand and the teacher is the book.
2: Adhyatmika margamunandu jeevitanni ankitam gavinchinatvanti variki uttama manasu uttama mitrudu.
1: In the same manner, one who has given his life for the spiritual pursuit of his existence, certainly his own mind is a great friend.
2: దైవత్వాన్ని చింతించటం చేత మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఈ పరిణామం ఏమిటి అని కూడా విచారించిన నిరంతరము మనము దైవత్వాన్ని చింతించటం చేత దైవము యొక్క పూర్ణ తేజస్సు మన యందు కూడా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
1: If you ask a question, what's the purpose of thinking of God all the while, then the answer is that in a course of time, the effulgence and splendor of God will be with you and you will become one
2: with
1: that.
2: మనలో ఎట్టి మార్పులు ఎట్టి భావములు కొన్ని కలుగుతుంటాయో అట్టి భావములను పురస్కరించుకొని మన ముఖము మారుతూ ఉంటాయి.
1: Now whatever thoughts we are turning over within our mind, whatever ideas we have been having, are very much reflected in the facial countenance that we exhibit to the outside world.
2: ఒక వ్యక్తి మనసులో ఏదైనా బాధ అతన్ని బాధించుండే సమయంలో మిత్రుని దగ్గరికి పోయినప్పుడు ఏమిటయ్యా ఈనాడేమో చాలా విచారంగా ఉన్నావే అని విచారంగా కనిపిస్తున్నావే అని కూడా ప్రశ్నిస్తాడు. కారణం ఏమిటి, తన ఎందున్నటువంటి విచారణ చెప్పకపోయినప్పటికీ ఆ విచారం అనేటువంటిది ముఖములో తేజస్ రూపంలో ఆవిర్భవిస్తుంది.
1: A person who's sad and grief-stricken, he's accosted by a second person. And without the first one uttering a word, the second one keeps asking, why are you so sad? Whatever is happening to you? Now the first one has not said anything, but his face is an index to his own feelings within himself.
2: అదే విధముగాని మానవుని మనసు యందు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని చింతించుచున్న సమయంలో తన యొక్క ముఖవచ్చస్సు కూడాను ఆనందంతో చిందులు దొరుకుతూ ఉంటాది.
1: In the same manner, one who is extremely happy and joyous, that happiness of his is reflected in the facial expression, a benign one, a joyful one that he exhibits to the world.
2: కనుక మొట్టమొదట మనసు యొక్క పరివర్తన మానవునికి ప్రధానమైనటువంటిది.
1: సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఫర్ యాజ్ మ్యాన్ ఇస్ కన్సర్న్ ఈస్ దట్ ఆఫ్ ద మైండ్.
2: మొఘల చక్రవర్తులు పరిపాలన చేసే సమయం లోపల
1: వెన్ ది మొఘల్ ఎంపరర్స్ వర్ రూలింగ్ ద ల్యాండ్
2: ఔరంగజేబు విషయం మీకు అందరికీ తెలుసును.
1: యు సర్టన్లీ హావ్ హర్డ్ అబౌట్ ఔరంగజేబ్ అమంగ్ దీస్.
2: షాజహాన్ ఔరంగజేబు యొక్క తండ్రి.
1: షాజహాన్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఔరంగజేబ్.
2: ఔరంగజేబు లోపల ఒక దుర్గుణము ఒక దుర్బుద్ధి ప్రారంభమైంది.
1: నౌ ఇన్ ఔరంగజేబ్ వాస్ బోర్న్ ఎ బ్యాడ్ థాట్ ఎ బ్యాడ్ ఐడియా.
2: ఎంతకాలమైనా తండ్రి రాజ్యం ఏలుతుంటే నేనిప్పుడు రాజ్యం ఏలాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ప్రారంభమై క్రమక్రమేణా తండ్రిని ఓడించి తరమగొట్టి ఆ రాజ్యమును తాను ఏలాలని ఒక దుస్సంకల్పం ఏర్పడింది.
1: ఇఫ్ మై ఫాదర్ వర్ టు గో ఆన్ రైనింగ్ అండ్ రూలింగ్ seemingly in an endless way, when will I ever ascend to the throne? He wanted to conquer, he wanted to kill, behead his father.
2: Anyaya akrama anacharanni kudanu e maatramu chintinchaka pravesh pettadu.
1: Now he did not really give room, he didn't want to think about the pros and cons of whatever he is contemplating to do, and he set about his task.
2: Katta kadapatiki durmargulu mitruga chesukoni tandini odinchi charasalalo pettadu.
1: In the end he made friends with the evil ones, defeated his father and imprisoned him.
2: Aurangzeb ko coronation jarigindi.
1: And Aurangzeb was duly coronated.
2: Aa sandarbham lopala tana mitrulandarni kudanu court chesukoni varlo unta sambhashanalu prarambhinchadu. Ippudu tandrini ye vidhamga manamu poorthi anaga jeevitham nunchi tannu veru cheyali aneetuvanti sankalpam kaligindi.
1: Now at the time of coronation he got his friends around him and started discussing ways and means, how can I now remove my father totally from this world?
2: అటువంటి మిత్రులు తక్షణమే అతని శిరచ్ఛేదనం చేయాలి అన్నారు.
1: Now there are those in this group of his who said, you must behead your father immediately.
2: ఈ విషయం తండ్రికి తెలిసింది షాజహాన్కు.
1: షాజహాన్ got to know about this.
2: చాలా సంతోషించాడు. కుమారుని చేత అపజయం పొంది కుమారుని చేత రాజ్యభ్రష్టుడై ఈ యొక్క చెరసాలలో జీవితం గడిపేదానికంటే శిరచ్ఛేదం చేసుకోవటం చాలా మంచిది అన్నాడు అనుకున్నాడు.
1: షాజహాన్ felt very happy. He said, I have been defeated by my son, I have lost my kingdom to him, and rather than suffer like this, I would rather die.
2: ఇటువంటి యొక్క పనిష్మెంట్ కు నేను ఎదురు చూస్తున్నానని వార్త పంపించాడు షాజహాన్.
1: షాజహాన్ sent word to Aurangzeb that I am awaiting this sort of a punishment now.
2: అప్పుడు ఈ దుర్మార్గుడైనటువంటి ఔరంగజేబు ఈ విషయంలో కూడాను తండ్రికి తృప్తి పరిచినట్టు అవుతుంది. చీ, ఈ మార్గంలో కూడాను తండ్రికి తృప్తి పరచకూడదు అని ఆ మార్గాన్ని వేరుగా మార్చుకున్నాడు.
1: And then this evil and wicked one that Aurangzeb was said, if I were now to fall in tune with my father's wishes, I'll be satisfying a wish of his. Rather, I would not do this. I would do something else.
2: యావత్ జీవితం కూడాను చెరసాలలో పెట్టి ఒక తెలివితేటలు లేనటువంటి ఒక మూర్ఖుణ్ణి అతనికి ఒక స్నేహితునిగా అందించాలి అని నిర్ణయం చేసుకున్నాడు.
1: He in turn decided that I would rather have my father imprisoned for the rest of his life. And what's more, for his companion, he had a foolish one to be living with his father.
2: అతనికి ఈ జడ్జిమెంట్ నిర్ణయం చేసి ఒక ఖురాను గ్రంథము మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తిని అతనికి స్నేహము చేసి చెరసాలలో పెట్టాడు.
1: సో హావింగ్ ప్రొనౌన్స్డ్ హిస్ జడ్జిమెంట్ అబౌట్ వాట్స్ ద ఫాదర్ గోయింగ్ టు డూ, he had a copy of the Quran and he had a foolish person to go, and he said, these two will be friends for my father for the rest of his life.
2: అప్పుడు షాజహాన్ సంతోషించాడు. ఈ యొక్క ఏకాంత వాసం లోపల ప్రశాంతమైనటువంటి ఈ జైలు లోపల ఖురాన్ ను పఠించి నాకు ప్రియమిత్రుడైనటువంటి ఒక్క మిత్రునితో నా జీవితం గడిపినటువంటి ఇది ఎంత అదృష్టవంతమైనటువంటిది, ఇది కేవలం అల్లా యొక్క గ్రేస్ అని అనుకున్నాడు.
1: షాజహాన్ felt delighted at this. Here I am in total solitude, I can live at peace with myself in the jail, and here is a good friend of mine, and what's more, I have a Quran to go through. These are all Allah's grace.
2: Ellavari lejatam Quranu chadavatam mitruniki aneka vidhamuluga danini explain chesi cheppatam prarambhinchadu.
1: So what he would do now is start reading from the Quran right from the morning, and then impart the contents of the Quran to his friend, and he would spend his time thus in a sacred way.
2: Aite ee snehitudu yemi marpu kalagatam ledu enta pavitramaina vishayalu cheppina tana mukham lopala ee vidhamainatundi marpulu kanipinchatam ledu idi chuchadu chi chi chi chi ilanti murkudainatundi mitrudu naaku labhinchatam ee janmamlo chesukunna paapamu anukunnadu.
1: This process would continue, Shahjahan reading out from the Quran and explaining the contents to this foolish friend. But he would realize that come what may, nothing was being registered on the face of this friend of his, because he was foolish to the extreme. Then he started bewailing his own fate. What's the point in trying to teach something to a foolish one like this?
2: అప్పుడు ఈ దృష్టిని అంతర్ముఖం చేసుకుంటూ ప్రయత్నం చేశాడు.
1: Maybe it is a result of some past sin that I have committed in life before. Then he started looking inwards within himself.
2: మొదటి మిత్రుడు నాకు శాంతి.
1: My friend, the first slot is shanti or peace, he said.
2: రెండో మిత్రుడు నాకు సఖ్యము, అనగా అదే ఒక ప్రేమ.
1: Second of my friends is prema or love.
2: మూడో మిత్రుడు నాకు వాత్సల్యము.
1: The third of my friends is affection.
2: నాలుగో మిత్రుడు నాకు అనురాగము.
1: And an intense liking, endearment, that's my fourth friend.
2: ఐదో మిత్రుడు నాకు మధురము.
1: And the fifth of my friends is melody.
2: ఈ ఐదు మిత్రులు కూడా చేరి నాకు ఏదో ఒక విధమైనటువంటి ఒక అంతరాత్మను కొంతవరకు మేల్కొల్పడానికి ప్రయత్నిస్తారు.
1: So these friends of mine will certainly in some way or the other try to come to life what's my inner nature.
2: నాకు ఈ ఐదింటి కంటే కూడా ప్రధానమైన మిత్రుడు మరొకడు ఉంటున్నాడు.
1: As again these five friends of mine, I have one more who's on a higher pedestal.
2: అతని నా మనస్సు.
1: And that friend of mine is my mind.
2: మనస్సును మైత్రిగా చేసుకున్నప్పుడు సర్వస్వం కూడాను అతనికి వశం అవుతుంది.
1: If I make friends with my mind, then everything is mine.
2: అప్పుడే నేను దాంతుడవుతాను.
1: Only then will he become a dhanta.
2: దాంతుడే కాదు వేదాంతుడవుతాను.
1: Not merely that, he'll become a vedanta.
2: వేదాంతములో నేను ప్రశాంతిని పొందుతాను.
1: And in this Vedanta, I'll secure absolute peace.
2: ఈ విధంగా నిర్ణయం చేసుకుని ఖురాన్ లోపల మనస్సును అంకితం చేసి ఆ ఖురాన్ అంతా తన హృదయం లోపల జీర్ణించుకున్నాడు.
1: Having decided on this course of action, he started reading up the Quran in sincerity and he started assimilating all the contents.
2: ఈ విధముగానే మానవత్వం లోపల ఏ యొక్క విషయమును మనం చూస్తామో, ఏది ఉన్నతమైనటువంటి ఆదర్శమని మనం విశ్వసిస్తామో, దానిలో మనం జీర్ణించుకోవాలి.
1: In the same manner,
2: జీర్ణమైపోవాలి.
1: Whatever we have conviction about, whatever we have intense faith about, that we should try to assimilate and make one with our own existence.
2: మనకి ఇప్పుడు ఉడుక అవుతున్నది.
1: Now for instance, we are experiencing heat.
2: మన చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుండాలి.
1: And we have a fan in our hands.
2: ఈ విసనకరను మన వైపును త్రిప్పి ఆడించుకుంటే చక్కని గాలి మనకు లభిస్తుంది.
1: Now this we should turn towards ourselves and swing it. Then we have this cooling effect.
2: ఈ విసనకరను బయట వైపును త్రిప్పి ఆడిస్తే మనకు గాలి ఏమీ రాదు.
1: Turn the same fan to the outside world and swing it. You won't get any benefit out of it.
2: గాలి అన్ని వైపులా ఉంటుండాలి, సర్వత్రా ఉంటుండాలి.
1: You talk about this breeze or air or wind, it's all around. It's all
2: అయితే సర్వత్రా ఉండేటువంటి గాలిని ఒకవైపున మనం మరల్చి దానిని ఆడించినప్పుడే ఆ గాలి మనకు అనుభూతిలోకి వస్తుంది.
1: సో దిస్ ఎయిర్ ఆర్ విండ్ విచ్ ఇస్ ఆల్ అరౌండ్, ఓన్లీ ఇట్ హస్ టు బి టర్న్ టువర్డ్స్ యువర్ సైడ్ సో దట్ యు కెన్ రియలైజ్.
2: మనం ఈ విసనకరను ఆడించినా ఆడించకపోయినా గాలి ఉంది, గాలి విసనకరలో లేదు.
1: Whether you are swinging this fan or not, wind or air is very much around. This air is not to be found in the fan.
2: అదే విధముగానే మన మనస్సు అనేటువంటిది ఒక విసనకర్ర వంటిది.
1: In the same manner, our mind is like this fan.
2: మన శాంతి సంతోషాలు అనుభవించవలనన్నా కేవలము ప్రకృతికి సంబంధమైనటువంటి యొక్క బయట వైపున దీన్ని మరల్చినప్పుడు మనము నిజమైనటువంటి శాంతి సంతోషాలను అనుభవించలేము.
1: When you want to experience peace and happiness, there's no point in turning the mind to the outside world.
2: దీనిని అంతర్ముఖం గావించుకుని తన వైపును మరల్చి ఈ మనస్సును కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ గాలి మనకు సూటిగా తగులుతుంది.
1: Turn the mind inwards and put it in sacred and ennobling ways so that you can secure this peace and joy.
2: కనుకనే మనము ప్రతి విషయమునందు కూడాను ఒక క్రమాన్ని మనము ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: So in every little detail of our lives, this discipline is of paramount importance.
2: ఇప్పుడు విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థుల యొక్క విషయం లోపల మనం ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Now here are these students. Now in terms of the students' careers in their lives, how do we conduct ourselves?
2: ఈ విద్యార్థుల దగ్గర మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనను మనము విద్యార్థులుగా ఉండినటువంటి సమయంలో ఏ విధంగా ఉండినాము, అది రైట్ ఆర్ రాంగ్, మనం ఏ విధమైన ప్రవర్తన, దానిని మనం కొంతవరకు చింతించాలి.
1: Now in order to show what we should be or how we should be in the presence of the students, we should first of all throw ourselves back to our own student days and start asking what we were doing then.
2: Adhyapakuduga kavatam cheta vidyarthulanu dikkarinchatamu leka shasinchatamu varini punishment cheyatamu manam chestunnamu. Aithe manam vidyarthuliga undinappudu mana adhyapakudu manapaina ivayadanga pravartinchinappudu manam ee vidhamainatvanti sthitilo undinamu aneetvanti dani mottamota nirnayam cheskovali.
1: Recall your student days and see what you were, what the situations were. Now today, because you are a teacher, you want to punish the students. You want to say this or that in terms of their own behavior. Before you do it, you first of all throw yourself back to your student days. See how you would have reacted as a student if your teacher would have said this or that.
2: Mana adhyapakudu manavulnu punishment chesinappudu manam ee adhyapakuda paina ye vidhamainatvanti manasu marpu chesukunnam.
1: Now when the teacher was giving us a punishment in those days, what was our own reaction towards that? You must ask that question.
2: Kaanu ee naadu kudanu manam aatti punishment ni itharliki ichinappudu aa pillavaadi manasu kudanu manavale maarpu chendavachunu.
1: So in the same manner, if today you want to give a certain punishment to your student is likely to react in the same way. Kaanu
2: ee vishayam nandu kudanu self konku enquiry cheyali.
1: So in every little thing again, you must proceed on this process of self inquiry.
2: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ లోపలే మనకు సరి అయినటువంటి అర్థం మనకు చిక్కుతుంది.
1: ఇన్ దిస్ సెల్ఫ్ ఇన్క్వైరీ యు హావ్ ద ట్రూ మీనింగ్ కంటైన్డ్.
2: ఈ సెల్ఫ్ ఇన్క్వైరీ మనం చేయకుండా మన స్థానాన్ని మాత్రమే ప్రధాన లక్ష్యంలో చేర్చుకుని ఆ చిన్న పిల్లవాడి యొక్క స్థానాన్ని మనము కేవలం మనకంటే ఒక కింద స్థాయిగా మనం భావించుకోవటం చేతనే ఈ విధమైనటువంటి ఉడుకుదుడుకులకు కొంచెం గురి అవుతున్నాము.
1: Without the assistance of the self inquiry, we are trying to look at the position that we are enjoying today, and in a blind way we go about trying to deal with the students.
2: Mahavakyam lopala tat tvam asi ani mahavakyam undi.
1: Now one of the four mahavakyas is this tat tvam asi.
2: Tat anaga adi, tvam anaga nenu.
1: Tat means that, tvam means I.
2: Aithe deenini upanishattulu ee vidhi cheppindi, upanishat, upa means samipam.
1: Now what does the Upanishad say? Upa means nearness.
2: Ni means krinda.
1: Ni means below.
2: Shat anaga kurcho.
1: Shat means sit.
2: Anaga daggara samipamulo neevu krinda kurcho ani deeni yokka artham.
1: So what this means is at a close quarter sit below.
2: Yavariki daggara?
1: Near to whom?
2: Guruku daggara.
1: Near the guru.
2: Aithe guruku equal ga kurchovalla kaadu krinda kurchovunnadu.
1: Do you sit on the same footing, on the same pedestal?
2: Deeni antaratham emiti? Vinaya vidheyatalu prakatinchu ani akkada.
1: Sit below the guru. What this means is let there be obedience and humility from your side.
2: Akkadi nunchi neevu question prarambhinchu.
1: From that stage you ask a question.
2: Tvam nunchi question raavali, tat nunchi answer povali.
1: The question should emanate from tvam. Answer should come from tat.
2: ఈ తత్ త్వము రెండిటికి మధ్యలో అసి ఉంటుండాలి.
1: Between this tat and tvam, in between you have asi.
2: అనగా ఈ క్వశ్చన్ కు తగినటువంటి ఆన్సర్, ఆన్సర్ కు తగినటువంటి యొక్క ఆనందము, ఈ రెండింటికి ఒక లింక్ ఉంటుండాలి.
1: There is a link now between the answer and the question and the joy thereof and the question and the answer.
2: Idi upanishad yokka nijamainatvanti antaratham.
1: This is the inner significance of this upanishad.
2: Daivathi akkadi nunchi neevu question prarambhinchu.
1: From that stage you ask a question.
2: Tvam nunchi question raavali, tat nunchi answer povali.
1: The question

0: ఇతర అర్థం.
1: దిస్ ఇస్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఉపనిషత్.
0: దైవత్వానికి సమీపమనేటువంటి యొక్క నిజతత్వాన్ని బోధించేటువంటిది.
1: This Upanishad gives you a lesson with regard to how to reach God, close on to Him.
0: Samipatvanni bodhinchetvanti oka tattvame Upanishad.
1: The essence of Upanishad is to give you the gist as to how you can reach God.
0: Sarvatra untunnadu.
1: That is, God is everywhere.
0: Ilanti samipatvanni Upanishad bodhinchinappudu manamu question ekkadi nunchi veyali, answer ekkadi nunchi raavali.
1: Upanishad will tell you how to reach, how to go closer to God. Now the question is, where should the question come from? Where should the answer emanate from?
0: Manamu question veseetuvanti vidhanamlo kudanu oka kramanni manam anusarinchali.
1: In the way in which you ask a question also, it is bound to a certain code.
0: Konni konni baita prapanchamlo jarigeetuvanti vatavaranaanni puraskarinchukoni aneka mandi adhyapakulu kalaashalalaku vachi కొంత ఉపన్యాసాలు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్తూ ఉంటారు. అది సహజం.
1: Now this is a normal practice in the world around us, that in terms of some colleges and universities, here are certain lessons and ask some questions from these lessons.
0: దీనిని ఆధారం చేసుకుని అనేక మంది ఏదో కొన్ని రకమైనటువంటి క్వశ్చన్స్ ప్రారంభిస్తారు.
1: So in tune with this requirement, people start asking questions at some point.
0: నిన్నటి దినము మన ప్రొఫెసర్ నటరాజ్ కూడాను అదే మార్గాన్ని అనుసరించాడు.
1: Yesterday also Professor Natarajan was following this procedure.
0: మన అధ్యాపకులు కూడాను బయట జరిగేటువంటి యొక్క వాతావరణాన్ని వీరు కూడాను అనుసరించారు.
1: Our teachers also followed what generally happens in the world outside.
0: అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని చక్కగా విచారం చేయాలి.
1: At this point we should ponder over closely at one issue.
0: ఇది మన ఇన్స్టిట్యూట్ కు సరి అయిందా కాదా అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: The question that we should ask now is this in tune with what's prevailing in our institute?
0: మీరు నిజంగా విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క పెద్దను చేరి మనము క్వశ్చన్స్ వేసి దాని సరి అయినటువంటి ఆన్సర్స్ మనం తీసుకోవటంలో వారికి తృప్తి మనకు తృప్తి అవుతుంది.
1: If you really want to elicit an answer to a genuine question of yours, then you should meet him individually. There's nothing wrong in it, and the person concerned also will feel extremely satisfied.
0: అట్లా మనము ప్రశ్నలు వేయటం చేత మనలో దాగినటువంటి మూడు విధములైనటువంటి బలహీనతను మనం ప్రకటించిన వారం అవుతాము.
1: Now rather than do this, supposing you ask a question, you are only letting three weaknesses of yours manifest themselves.
0: మొదటి బలహీనత ఏమిటంటే క్వశ్చన్ వేయటం లోపల.
1: The first weakness in this process of asking a question is
0: ఏమీ తెలియని వాడు క్వశ్చన్ వేస్తాడు.
1: One who does not know anything asks a question.
0: అనగా దాని ఆన్సర్ తెలియనప్పుడే క్వశ్చన్ వేసి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: That is, when he does not know the answer for that, he seeks the answer by way of asking a question.
0: ఇది మొదటి బలహీనత. తనకి ఏమీ తెలియదు అనేటువంటి ఒక బలహీనతను తాను ప్రకటన చేసుకున్నాడు.
1: సో ఇన్ దిస్ వే హి ఎగ్జిబిట్స్ హిస్ ఇగ్నోరెన్స్ దట్ హి డజంట్ నో ఎనీథింగ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ దిస్ క్వశ్చన్.
0: రెండవది ఏమిటంటే నాకు అన్ని తెలుసును అనేటువంటిది పది మందికి తెలియాల అనేటువంటి ఉద్దేశంతో మరొక క్వశ్చన్ వేస్తాడు.
1: Now the second aspect is, I know everything. You want the world to know about it. So you ask a question.
0: ఇట్టి అహంకారం కూడాను ఒక బలహీనతే.
1: Now this sense of ego is also a case of weakness.
0: మూడో బలహీనత ఏమిటంటే నేను వేసిన క్వశ్చన్ కి ఇతను సరైనటువంటి జవాబు చెప్తాడా లేదా అని అతన్ని ఒక విధమైనటువంటి యొక్క ఉల్లంఘన చేసేటువంటి విధానంలో క్వశ్చన్ వేయడానికి ప్రయత్నిస్తాం.
1: The third dimension to this is, by asking a question thus, will the person concerned answer me properly or not? You want to test the knowledge of the other person.
0: ఎదుటి వ్యక్తిని కొంత నిరుత్సాహపరచడం కూడాను అది ఒక బలహీనతే.
1: So this idea of trying to disarm the person concerned is also a case of weakness.
0: కనుక క్వశ్చన్ వేయటం అనేటువంటిది మన బలహీనతలను మనం బయట పెట్టుకునేటువంటి వారం అవుతున్నామే కానీ నిజంగా మనము సరైనటువంటి స్థితిని మనం తెలుసుకున్న వారం కాదు.
1: సో దిస్ ఐడియా ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ బ్రింగింగ్ టు ద ఫోర్ యువర్ ఓన్ ఫండమెంటల్ వీక్నెసెస్. ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్.
0: కనుక ఇలాంటి కొన్ని భావాలు కూడాను మన అధ్యాపకులు విచారణతో దాన్ని తెలుసుకోవాలి.
1: సో ఆ టీచర్స్ షుడ్ ఆస్పైర్ టు అండర్స్టాండ్ what's contained in a process like this.
0: ఇప్పుడు ముఖ్యంగా మానవత్వం పూర్ణత్వం కావాలంటే పవిత్రమైనటువంటి యొక్క నైతిక మార్గం ఒక్కటి మాత్రమే చాలదు.
1: Now if one has to realize the fullness of one's existence in terms of realizing one's divinity,
0: కేవలం గ్రంథ పరిచయం వల్ల అంతకంటే కాదు.
1: Not merely your morals are going to help you, not merely your scholarship is going to help you.

0: మనము ప్రాక్టికల్ లోపల దాన్ని ప్రవేశపెట్టాలి.
1: వాట్ యు హావ్ లెర్న్డ్ అండ్ ఇంబైబ్డ్ షుడ్ బి షోన్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇప్పుడు పిల్లలకు ఎవరెవరికి ఏ ఇప్పుడు గ్రేడ్లు వచ్చేసినాయి, ఏ బిసిడి అని పెడుతున్నాం మనం, దీంట్లో మార్క్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటిది మనకు కొంతవరకు డౌట్ కలగవచ్చు.
1: Now, for instance, we want to have this grade system ABCD for assessing our students' performance.
0: Aithe nyayanga vicharana chesthe ee doubt kudani ye maatram avakasalu levu.
1: We also are assailed by a doubt. How do we give the marking? Actually speaking,
0: ee question ku palani answer anetundi telisinatundi adhyapakuniki doubt e undadu enta marks veyalani.
1: Actually speaking, you should have no doubt with regard to how you should go about marking, because a teacher who knows the answer proper will never have a doubt as to how many marks.
0: Janaku sariyainatundi answer teliyinatundi adhyapakuniki enni marks veyala em cheyalani doubt puttundi.
1: Only that teacher who does not know the answer himself will have this doubt, how many marks do I give for this question.
0: Ee answer correct ga telisinte ఇది సరిగా ఉంది, ముక్కాలు రైట్, దీనికి ఎన్ని మార్కులు పెట్టామో ఆ మార్క్స్ లో ముక్కాలు మార్క్స్ దానికి వేయచ్చు.
1: Now this answer is 75% correct. So what are marks you have set apart for the question?
0: విధానం కొంచెం మార్పు చేసినప్పుడు విషయం ఏమో కరెక్ట్ గా ఉండొచ్చును, విధానం మార్పుగా ఉండవచ్చు.
1: You would give 75% of the marks. Or rather, if you say the contents are okay, but the way in which it has been answered is different, well, naturally you
0: have to విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి, కానీ విధానాన్ని మనం చూడకూడదు.
1: In that case, we should look only to the contents, not the way in which it has been presented to you.
0: అయితే ఒక్కొక్క సమయం లోపల ప్రాబ్లమ్ కరెక్ట్ గా వచ్చి ఉంటుంది, కానీ కొన్ని స్టెప్స్ కొంచెం మార్పులుగా ఉంటుంటాయి.
1: Or for instance, the problem. The answer may have been obtained correctly, but the steps could be differing a little.
0: కనుక ఈ ఆన్సర్ ను లక్ష్యంలో పెట్టుకుని స్టెప్స్ పైన కొన్ని కొన్ని మార్క్స్ కొన్ని మేనేజ్ చేయడంలో అవకాశం ఉంటుంటారు.
1: సో ఇన్ దట్ కేస్ సచ్ ఎ సిచువేషన్ టేక్ ఎ లుక్ ఎట్ ద ఆన్సర్ అండ్ ఇన్ ట్యూన్ విత్ ద స్టెప్స్ దట్ హావ్ బీన్ గివెన్ యు కుడ్ మోడిఫై యువర్ అసెస్మెంట్.
0: అయితే ఇప్పుడు మన విధానంలో ఎట్లా ఉండేటంటే ఏ అనేటువంటి దాంట్లోపల 40 వచ్చినా 70 వచ్చినా ఒకటిగానే ఉంటుండాలి.
1: నౌ ఎట్ దిస్ పాయింట్ ఆర్ ద ప్రెసెంట్ సిస్టమ్ దట్ వి హావ్ హియర్ ఇస్ వెదర్ యు గెట్ 40 ఆర్ 70 ద అసెస్మెంట్ ఇస్ ద సేమ్.
0: ఎట్లా అంటే మ్యాథమెటిక్స్ లో 90% రావటం ఈజీ.
1: నౌ హౌ యు మైట్ ఆస్క్, నౌ ఇన్ ఎ సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్ ఇట్స్ ఈజీ టు గెట్ 90%.
0: కానీ హిస్టరీ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో ఈ 90% రావటం చాలా కష్టం.
1: బట్ ఇన్ ఎ సబ్జెక్ట్ లైక్ హిస్టరీ గెటింగ్ 90% ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్.
0: ఒక 50-45 మార్క్స్ వచ్చినాయంటే చాలా గొప్ప.
1: ఇఫ్ యు గెట్ 50 or 45%, ఇట్స్ ఎ కమెండబుల్ అచీవ్మెంట్.
0: కాబట్టి ఒక సబ్జెక్ట్ కు 45 మార్క్స్ వస్తే వాడు ఫస్ట్ క్లాస్ ఏలో వచ్చేస్తాడు, ఇంకోటి 90 వచ్చినా కూడా వాడు ఏలో వస్తున్నాడు.
1: So here you have, one who gets 45% is A, one who gets 90% is A.
0: Aithe ee vidhananni kontha varaku nu adhyapakule konni rakamainatvanti samjashi teeskovali.
1: So in matters such as these, the teachers themselves should discuss and find ways and means of finding a solution.
0: ఈ విధమైనటువంటి యొక్క మన మార్పుల వల్ల పిల్లలలో కొంత కన్ఫ్యూజన్ కూడా బయలుదేరుతుంది. బలహీనమైనటువంటి పిల్లలకు కన్ఫ్యూజన్ కాదు ఫ్యూజో పోతుంది.
1: Now, in those students who are inherently weak, it's not merely confusion, but they also lose their fuse.
0: ఇది పిల్లల్లోనే కాదు అధ్యాపకుల్లో కూడా అట్లా జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ మెర్లీ కన్ఫైన్ టు ది స్టూడెంట్స్, ఆల్సో ది టీచర్స్ ఆర్ సబ్జెక్ట్ టు దిస్.
0: అయితే ఇది కొంతకాలం ఈ విధమైనటువంటి మార్పులతో కొంచెం అటు ఇటు కొంచెం ఊగుతుంది, కానీ క్రమక్రమేణా మనము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే ఇది మనకు సులభమైన మార్గాన్ని అందిస్తుంది.
1: Of course, in the initial stages, such discrepancies are bound to occur. It takes some time before a degree of stability is obtained or achieved.
0: మన విధానము చాలా నూతనమైనటువంటి విధానంగా ఉంటుంది.
1: Now, our system is extremely new and innovative.
0: అయితే ఇది చాలా ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతిగా ఉంటుంది.
1: It is not merely innovative, but also a laudable one and a very high sounding one.
0: ఇది కేవలం ఒక డిగ్రీ తీసుకుని పోయేటువంటి ఒక ఉద్దేశంతో మనం చేయలేదు, డిగ్రీతో పాటు తన జీవిత పూర్ణత్వాన్ని కూడా అందించేటువంటి ఉద్దేశంతో కూర్చున్నది.
1: The end product of our system is not merely a degree, it's also a case of understanding one's own fullness of existence and a sense of purpose in this
0: జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ఈ యొక్క విద్యను ఇమిడ్చుతుంటూ వచ్చాము.
1: Our system of education is such as to understand the intrigues and intricacies of one's own existence.
0: ఇది నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, రాజకీయ అన్ని రంగముల యందుకును ఇది సమత్వమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది.
1: There is this equal mindedness of purpose in terms of appreciating one's life not merely on the ethical or the moral or the spiritual or the economic or the political or the scientific, but it's a totality of all these put together.
0: కారణం ఏమిటంటే అవేర్నెస్ ఇస్ లైఫ్, అన్నింటి యందుకును వీడు ఉత్తీర్ణుడు కావాలి.
1: Because the idea is awareness is life, and a person should be successful in all the things of
0: endeavor.
1: He should get to know all possible things touching his life.
0: ఏ కొంత విషయం తెలియకపోయినప్పటికీ ఇందులో తనకు కొన్ని విధమైనటువంటి యొక్క అనుమానాలు ప్రారంభిస్తాయి.
1: Now if he is not knowing a thing fully, he is bound to have doubts.
0: మన పద్ధతి పైన ఒక విధమైన విశ్వాసం బలపరచుకోవాలి.
1: But then against this, you should have implicit faith and conviction in this system that we are pursuing.
0: తెలుగులో కూడా చెప్తారు, నమ్ము జీవించు అంటారు.
1: There is a saying in Telugu, first have belief and faith, then you get it digested.
0: నమ్మకమే లేకపోతే ఆత్మవిశ్వాసం మనకు కుదరదు.
1: Without this element of belief, you can't have a conviction of
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడు కొన్ని విధమైన అనుమానగ్రస్తుడు అవుతాడు.
1: Once you do not have this fullness of conviction from your side, you'll have doubts surely.
0: అనుమానగ్రస్తునికు శాంతి ఉండదు.
1: One who is assailed by doubts, he can't have peace.
0: శాంతి లేని వానికి సుఖం లభించదు.
1: And without peace, you can't enjoy happiness.
0: కనుక ఈ సుఖం అనేటువంటిది కేవలము ఒక నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది.
1: So this happiness or comfort is based upon this faith or belief in the first place.
0: మొట్టమొదట మనం ప్రతి విషయాన్ని కూడా మనం విశ్వసించాలి.
1: So first and foremost thing is you must have this implicit faith in everything.
0: కొంతమంది మనం భావిస్తుంటాము, మాకు అనుభవం వచ్చిన తర్వాత విశ్వసిస్తాము, అంతకుపూర్వం ఎట్లా మనం విశ్వసించేది అంటారు.
1: Now there are those who say it's only when we experience something we can build up some faith or belief. How is it possible?
0: నీవు ఆచరించిన తర్వాత అనుభవం వస్తుంది, కానీ ఆచరించక మునిపే అనుభవం ఎట్లా వస్తుంది?
1: Now the answer to this question is only when you start experiencing, putting into practice, will you be able to have a faith there.
0: నాకు ఏదైనా కూడా అనుభవం ఏర్పడిన తర్వాత నేను విశ్వసిస్తాను అనుకునేటువంటి విషయం ఎట్లా ఉందంటే, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్ళల్లో దుంకుతాను అన్నట్టుగా ఉంటుండాలి.
1: I start believing only when I have experience is like this. It's like saying that only when I have mastered the art of swimming will I get into this water.
0: స్విమ్మింగ్ రావాలంటే నీళ్ళల్లో ముందు దుంకాలి కదా.
1: Now if you want to go to get to know this swimming, you must first get into the water.
0: నీవు వాటర్ లో నీళ్లలోనే దుమ్కక నీకు ఈత రావాలంటే ఎట్లా వస్తుంది?
1: నో, యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు ప్లంజ్ ఇన్ టు దిస్ వాటర్ అండ్ యూ వాంట్ టు గెట్ ది స్విమ్మింగ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇసుకలో ఈత నేర్చుకోవడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ లెర్న్ స్విమ్మింగ్ ఇన్ శాండ్.
0: కనుక మనం మొట్టమొదట విశ్వాసంతో అందులో దుంకాలి, తదుపరి దానికి అనుభవం మనం తెచ్చుకోవాలి.
1: సో హ్యావ్ దిస్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ ఆఫ్ పర్పస్, ప్లంజ్ ఇన్ టు దిస్ వాటర్ టు మాస్టర్ దిస్ స్విమ్మింగ్.
0: కనుక కాన్ఫిడెన్స్ ఒక విషయం పైన కానీ, ఒక విద్యార్థి పైన కానీ, ఏ ఒక కార్యం పైన కానీ ఒక విశ్వాసంతో మనం దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్ దట్స్ ఆఫ్ అబ్సల్యూట్ నెసెసిటీ, ఐదర్ ఇన్ ఎ థింగ్ ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఇన్ ఎ థింగ్ దట్ యు వాంట్ టు డూ యువర్ సెల్ఫ్.
0: తనను తాను విశ్వసించలేనటువంటి మానవుడు దేనిని విశ్వసించలేడు.
1: వన్ హూ కాన్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ కెనాట్ ట్రస్ట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక మొట్టమొదట తనను విశ్వసించాలి.
1: సో హ్యావ్ దిస్ ఫెయిత్ ఆర్ ట్రస్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: దానికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ప్రధానము అని.
1: దిస్ ఇస్ వాట్ ఐ కీప్ టెలింగ్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కెన్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాము.
1: వన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
1: అండ్ వన్స్ యూ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ యూ సర్టన్లీ హ్యావ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాదే లేకుండా గోడలు కట్టడానికి వీలు కాదు.
1: వితౌట్ ద బేస్ అండ్ సపోర్ట్ యూ కాంట్ బిల్డ్ వాల్స్.
0: గోడలే లేకుండా రూఫ్ వేయడానికి సాధ్యం కాదు.
1: అండ్ వితౌట్ ద వాల్స్ యూ కాంట్ హ్యావ్ ద సీలింగ్.
0: రూఫే లేకపోతే మనం నివసించడానికి వీలు కాదు.
1: వితౌట్ ద సీలింగ్ యూ కాంట్ లివ్ అండర్ దట్.
0: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లైక్ ఎ ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లైక్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లైక్ ద రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ యువర్ లైఫ్.
0: కనుక మన లైఫ్ అనేటువంటి దీంట్లోపల ఇవన్నీ ఒకదానికోటి చేరినటువంటివి కానీ ఒకదానికోటి భిన్నమైనటువంటివి కాదు.
1: సో హియర్ యూ రియలైజ్ దట్ ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ యువర్స్ ఆల్ దీస్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు వన్ అదర్. దే డు నాట్ కాంట్రడిక్ట్ వన్ అనదర్.
0: అన్నింటి యందు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది కామన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ దిస్ కామన్ డినామినేటర్ ఆఫ్ సెల్ఫ్.
0: కనుక మనం టీచ్ చేసేటువంటి విషయం లోపల కూడాను ఆ విద్యార్థిలో కూడా ఒక సెల్ఫ్ ను మనం రియలైజ్ చేయాలి.
1: So even when you want to teach something, try to equate your student with yourself.
0: ఎందుకంటే ఆ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
1: Because this element of self is present everywhere.
0: అదే ఒకటి ఐ అనుకుంటాం మనం.
1: Sometimes we look upon this as
0: I. I అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నాలోనే ఉంది అని కాదు, అందరి యందు ఉంటుండాలి.
1: Where do you find this I? Not merely in yourself. You find this I in every being.
0: ఇక్కడ నేను ఎంచుకొని ఎవరి కస్తూరి అని కొన్ని ప్రశ్న వేస్తే అతను ఐ అంటాడు.
1: Now we stand here and ask the question, who's Kasturi? He stands up and says,
0: ఎవరు సఫాయి అంటే ఐ అంటాడు.
1: Who's Safai? And then he stands up and says, I am Safai.
0: ఎవరు మహాజన్ అంటే అతను ఐ అంటాడు.
1: Who's Mahajan? And he replies, I.
0: ఎవరు హేమలత అంటే ఈమె నేను ఐ అంటుంది.
1: Who's Hemalata? And she stands up and says, I.
0: కస్తూరి, సఫాయి, మహాజను, హేమలత రూపనామములు వేరు వేరైనప్పటికీ జవాబు ఐ ఐ ఐ అందరి ఎందు ఐ అని వచ్చి ఐ ఈజ్ ఎవరి వేరు.
1: So here, Kasturi, Safai, Mahajan and Hemalata are different in names and forms. But there is this common answer emanating from each, I, I.
0: ఈ ఏకాక్షర ఐని మనం గుర్తించాలంటే త్రిగుణాక్షరమైనటువంటి ఐని మనం కొంతవరకు లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: If you want to realize this monosyllable I, you must try to understand the I of these three gunas.
0: E-Y-E-I ఒకటి ఉంది మరి.
1: There is this I, E-Y-E.
0: ఈ ఈవై ఐ అనేటువంటిది శరీర మనస్సు ఆత్మలతో కూడినటువంటిది.
1: దిస్ ఈవైఈ ఈస్ దాట్ కంటైన్ విత్ ఇన్ బాడీ మైండ్ అండ్
0: ఏకాక్షర ఐ అనేటువంటి దానికి మనస్సు దేహము ఆత్మ ఏమాత్రము లేదు. ఈ అన్నిటికీ అతీతమై అమనస్కయమై ఉంటుండాలి.
1: అండ్ దిస్ మోనోసిలబుల్ ఐ ఈస్ బియాండ్ దీస్ త్రీ కాంపోనెంట్ ఆర్ కాంపోనెంట్స్ ఆర్ అట్రిబ్యూట్స్. ఇట్స్ వన్ అండ్ ద ఓన్లీ వన్.
0: కనుక మనం కొన్ని రకములైనటువంటి యొక్క విధానాన్ని ఆధ్యాత్మికలో విచారణ చేస్తే ఐ అనేటువంటి యొక్క స్థానం నుంచి ఉయ్ అనేటువంటి ప్రదేశమునకు ప్రయాణం చేయటమే.
1: Now when you ask this question deeply, you will understand that this journey of life is nothing but going from this idea of I to the idea of we.
0: వెస్ట్ నుండి సమష్టికి ప్రయాణమే.
1: Like you are going from this individual entity to a collective existence.
0: Swam nunchi soham ku prayaname.
1: Like going from swam to soham.
0: Idi okka vidhanga mana vicharana chesthe I and you anetvanti dani pettukunte I and you are one ani manam antam.
1: Now it's like this. If you say I and you, your answer will be I and you are one.
0: One. Idi poorthiga vicharana chesthe I and you are one idi correct kaadu.
1: Now when you go deeper into this, I and you are not one.
0: I and you are we.
1: The answer should be, I and you are we.
0: Manu one kavalante em ayipola, we and we are one ayipothundi.
1: Now when you want to become this one, we and we should become one.
0: నీలోన నేనున్నా నాలోన నీవున్నావు ఇది we అయిపోయింది. We and we are one. ఎక్కడ పోయినా ఒక్కటే అయిపోతుంది అది.
1: I am in you, you are in me, we and we are one. Wherever you go, it is this collective we
0: that
1: you find.
0: Self anetundi akkada undi ikkada untundadi.
1: What this means again is, self is there, self is here.
0: Aithe yedi self issue ani pettukunte selflessness self is real self annaru.
1: What is real self? Selflessness self is real self.
0: Self anetundi nenu anetundi oka selfish ga untundadi.
1: Now when you talk about this I, it is self, selfish.
0: ఈ దేహాన్ని మనసును ఆధారం చేసుకుని నేను అని అంటున్నాము.
1: Now you are basing your conclusions on this body.
0: ఈ శరీర మనసును ఆధారం చేసుకోకుండా ఉండేటువంటి సెల్ఫ్ అది రియల్ సెల్ఫ్ అని.
1: Now that self which is not based on this body and mind of yours is a real self.
0: ఇది క్రమక్రమేణా కొన్ని విధమైనటువంటి ఆచరణ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: Now this understanding will come to you only by realizing in practice what you feel.
0: కనుక మనం చెప్పేటువంటి విధానం లోపల కూడాను పరిపూర్ణత్వాన్ని మనం కొంతవరకు అనుభవించి లేక అనుభవించడానికైనా ప్రయత్నం చేసి పిల్లలకు కొంచెం బోధించడానికి పూనుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వి విష్ టు టీచ్ ద స్టూడెంట్స్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ ఇట్ అవర్ సెల్ఫ్ త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ అట్లీస్ట్ ఎండెవర్ టు రియలైజ్ ఇట్ దాస్ ఓన్లీ దెన్ ఎంబార్క్ ఆన్.
0: నిజమైన ఆరోగ్యం అనేటువంటిది దేహంతో కూడినది మాత్రమే కాదు.
1: Now, what is real health is not that confined to the body as such.
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూడాను కేవలం లౌకికతో కూడినటువంటిది కాదు.
1: Now, is this moral or ethical behavior of yours contained in the restricted to the worldly behavior?
0: ఇవన్నీ కూడాను కొన్ని విధమైనటువంటి ప్రాణ సంబంధితమైనటువంటి యొక్క ప్రాణోపాధిగా ఉండేటువంటివి.
1: All these are internally linked up to the very essence of your life, this spark of life.
0: ఈ లైఫ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వాట్స్ కంటైన్ దిస్ లైఫ్.
0: లైఫ్ అంటే ఏమిటి ఒక జీవితం అంటున్నాం.
1: వాట్ ఈస్ లైఫ్ మియర్లీ లివింగ్ యు వుడ్ సే.
0: ఈ లైఫ్ లోపల ఎన్నో విధమైనటువంటి ఉడుదురుకులు వస్తున్నాయి.
1: అండ్ యు ఆర్ అప్ అగైన్స్ మెనీ ఆబ్స్టికల్స్.
0: నిజమైన లైఫ్ ఆత్మతో కూడినటువంటిదే నిజమైన లైఫ్.
1: బికాజ్ ద ట్రూ లైఫ్ ఈస్ దట్ where you have only the atma as the goal.
0: ఈ మన శరీరమును విభాగం చేసినప్పుడు కలిగినటువంటి యొక్క స్వరూపమే నిజమైన లైఫ్.
1: True life is that which can put aside mind and body.
0: ఇది పూర్ణ నిద్రావస్థ లోపల మన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
1: Now, only in a deep sleep state can you realize what you really are.
0: స్వప్నములోనైనా కూడా కొన్ని విధమైన సూక్ష్మ అనుభూతులు మనము వెంటాడుతుంటాయి.
1: Now, even in your dream state, possibly there are those subtle experiences that you experience.
0: కానీ సుషుప్తి యందు ఈ సూక్ష్మాకారములు కూడా మనకు గోచరించవు.
1: But in your deep sleep state, even these subtleties of your
0: experience
1: are absent.
0: ఏదో ఒక అనుభవించేటువంటి యొక్క ఏకత్వం అనేటువంటి యొక్క ఐ ఉంటుండాలి.
1: Now, even in that deep sleep state, there is this I which brings about the totality of
0: ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు.
1: Here is a small example.
0: కన్నులు గట్టిగా మూసుకొని నీవు ఏం చూస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు ఏమీ కనిపించడం లేదు, ఒట్టి చీకటి ఉంటుండాలి అని జవాబు వస్తుంది.
1: You have closed your eyes fully and you asked a question, what is that you are seeing? Your answer will be, I'm not seeing anything. I'm seeing darkness, darkness all around.
0: అయితే ఈ డార్క్నెస్ ని చూచేవాడు ఎవరు?
1: Now,
0: చూడండి ఇది డార్క్ అని ఎట్లా చెప్తున్నావు?
1: Now, who's seeing this darkness? Without your seeing it, how are you saying it is dark?
0: కనుక అక్కడ డార్క్ ను కూడా చూచేవాడు ఒకడు ఉండటం వల్ల ఏమీ కనిపించడం లేదు, ఒకటి చీకటి. ఆ చీకటి ఎట్లా కనిపిస్తుండాలి, ఎవరు చూస్తున్నారు?
1: సో దేర్ ఇస్ సమ్మన్ హూ సీయింగ్ దిస్ డార్క్నెస్. సో యూఆర్ సీయింగ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ సీయింగ్ దిస్ డార్క్నెస్.
0: కేవలం డార్క్నెస్ అంటే అన్నిటికీ సాక్ష్యభూతమైనటువంటి ఒకటి ఉంటుండాలి.
1: సో హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ ఎన్ ఏ విట్నెస్ హూ సీయింగ్ ఇట్ ఇస్ డార్క్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్ ను చక్కగా జగత్తునకు చాటే నిమిత్తమై ఒకనొక సమయంలో బాలకృష్ణుడు యశోద దగ్గర కూడాను ఒక చిలుపు చేష్టలు చేస్తూ ఈ సత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: నౌ బై వే ఆఫ్ ట్రైంగ్ టు టెల్ వాట్ లెసన్స్ ఆర్ కంటైన్ ఇన్ సచ్ ఇలస్ట్రేషన్స్, దేర్ వాస్ దిస్ చైల్డ్ కృష్ణ హూ వన్స్ అపాన్ ఎ టైమ్ వాస్ ప్లేయింగ్ ప్రాంక్స్, మిస్చీవియస్ ప్రాంక్స్ విత్ మదర్ యశోద.
0: సాయంకాలం 5 గంటలు కావచ్చింది.
1: Now it was evening time and 5 in the evening.
0: అమ్మా ఆకలి ఆకలి పాలివ్వే పాలివ్వే అని వచ్చాడు.
1: Mother, mother, I am hungry. Please do give me milk.
0: తల్లి చెప్పింది వేళగాని వేళలో ఇవ్వకూడదు, రాత్రికి ఇస్తాను అన్నది.
1: Mother said at all times, odd times, milk should not be given. I'll give you at night.
0: రాత్రి అంటే ఏమిటమ్మా అర్థము అన్నాడు.
1: He asked, what do you mean by night, mother?
0: చీకటి అయిన తర్వాత ఏమీ కనిపించిన సమయంలో అది రాత్రి అంటారు అన్నది.
1: When it is darkness all around, when you're not able to see anything, that is called night.
0: కన్ను గట్టిగా మూసుకున్నాడు, ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రి అయింది, ఇవ్వవే పాలు ఇవ్వవే అన్న.
1: Promptly he closed his eyes and said, oh mother, it is all darkness, I am not able to see anything, please, it's night time, give me milk.
0: Anaga kannulu moosukunnanta maatram raatri avutunda, ide cheekati yokka chihnamga bhavistu vachadu.
1: Now merely by closing your eyes can you say it is night? It is just a case of darkness all around.
0: Amma cheekati aneetundi jagattulo ledu.
1: Mother, there is nothing like darkness in the world.
0: Cheekatilo velthuru undi.
1: In darkness you have light.
0: వెలుతురులో చీకటి ఉంది.
1: In light you have darkness.
0: ఒకటి మనకు గోచరించే సమయంలో రెండోది మనకు గోచరించదు.
1: When we are able to see one, you are not able to see the other.
0: ఒకటికి ఒకటి అభావమై ఉంటుంటాది.
1: One and the other are inextricably linked up with one another.
0: ఇవి రెండు కూడాను భిన్నమైనటువంటి యొక్క సమయంలే కానీ ఇవి రెండు ఒక్కటేను అన్నాడు.
1: These two are basically one and the same, only that you are not able to see one and you are able to see other.
0: ఇప్పుడు చాలా వెలుతురుగా ఉంటుంటాది మన యొక్క స్థాయిలో.
1: Now for instance it's daytime and light all around.
0: అయితే నక్షత్రాలు లేవా?
1: Does it mean that there are no stars?
0: ఇప్పుడు కూడా నక్షత్రాలు ఉన్నాయి.
1: Stars are very much there even now.
0: ఈ వెలుతురు అధికంగా ఉండటం చేత అవి కనిపించటం లేదు.
1: Because of this excessive light you are not able to see them.
0: రాత్రి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి.
1: Night time you are able to see the stars.
0: ఇక్కడ చీకటిగా ఉండటం చేత నక్షత్రాలు మనకు, చీకటిలో వెలుతురు ఉంది, వెలుతురులో చీకటి ఉంటుండాలి.
1: Because it's darkness now you are able to see stars up over there. So in
0: వృద్ధాప్యములో బాల్యం ఉంది.
1: So in one's childhood you have this agedness and when you are old you can trace an element of childhood.
0: దుఃఖం ఉంది, దుఃఖములో సుఖం ఉంది.
1: So in joy you have distress, in distress you have joy.
0: ఒకటి కనిపించే సమయంలో రెండోది మనకు కనిపించదు.
1: When you are seeing one you are not able to see the other.
0: ఒకటి ఫలించిన తర్వాత రెండోది మనకు కనిపిస్తుంది.
1: When one fructifies only then you can see the other.
0: దానికి చెప్పారు కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: That's why it is being said either distress or joy.
0: దీని విడిది ఎవరి వశము కాదు.
1: It is not possible to separate these two.
0: సుఖము ప్రత్యేకముగ యందు చూడబోము.
1: You cannot see comfort separately.
0: కష్టము ఫలించనేని సుఖం అంటారు.
1: వన్స్ యువర్ హార్డ్ టాయిల్ హస్ ఫ్రక్టిఫైడ్ యూ కెన్ ఎంజాయ్ కంఫర్ట్.
0: కష్టము ఫలించిన తర్వాత అదే మనకు సుఖం.
1: ద రిజల్ట్ ఆఫ్ యువర్ హార్డ్ ఎండెవర్
0: ఒకదాని ఫలితము మరొక దాన్ని అందిస్తుంది.
1: ద రిజల్ట్ ఆఫ్ వన్ ఎండెవర్ గివ్స్ యూ అనదర్.
0: కనుక జగత్తునందు ఈ విధంగా విచారణ చేస్తే ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే, అనేకంగా మనకు గుర్తింపబడుతున్నాయి.
1: సో వెన్ యూ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దస్ వాట్ యు ఫైండ్ ఇస్ ద వన్ మానిఫెస్ట్ యాజ్ ద మెనీ.
0: కనుక ఈ జీవిత తత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: దిస్ ఇస్ ద క్వింటెసెన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈ విద్యలన్నీ కూడాను కేవలము ప్రాకృత సంబంధమైనటువంటి విద్యలు.
1: ఆల్ దీస్ స్కిల్స్ ఆర్ కన్ఫైన్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్ టు యువర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
0: అయితే అనిత్యము అసత్యమైనటువంటి విద్యలలో సత్యం ఉన్నదా అని మనం క్వశ్చన్ వేసుకోవచ్చు.
1: నౌ యు మస్ట్ ఆస్క్ ఏ క్వశ్చన్, ఆర్ రదర్ యు కుడ్ ఆస్క్ ఏ క్వశ్చన్, ఇన్ దట్ విచ్ ఇస్ ఎఫెమెరల్ అండ్ టెంపరరీ, కెన్ యు ఫైండ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ రియల్.
0: అసత్యం అనిపించేటువంటి యొక్క విద్యలు ఎందుకూడను సత్యం కూడాను సమ్మిళితమై ఉంటుండాలి.
1: సర్టెన్లీ ఇన్ దట్ విచ్ ఇస్ ఎఫెమెరల్ అండ్ టెంపరరీ యు హావ్ ఎ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ వన్.
0: ఇప్పుడు దేహము అనిత్యము.
1: లైక్ ద బాడీ ఇట్ ఇస్
0: దేహము నీటి బుడగా.
1: బాడీ లైక్ ద బబుల్, వాట్ ఎ బబుల్.
0: మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: Mind is like a mad monkey.
0: ఇది కోరికల యొక్క సమ్మిళితమైన మూట.
1: అండ్ దిస్ ఇస్ ఎ కంగ్లామరేషన్ ఆఫ్ ఆల్ యువర్ విషెస్ అండ్ డిజైర్స్. ఇది
0: నిత్యమే అని వేదాంతం చెబుతుంది.
1: Now these two are temporary and illusion. That's what the Vedanta demands.
0: ఈ నిత్యమైనటువంటి మనోబుద్ధులు దేహములంతా కూడాను సత్యమైనటువంటి దివ్యత్వాన్ని ఎట్లా చేకూరుస్తున్నాయి?
1: So that which is a mithya, how are they able to give you that which is satya?
0: కనుక నిత్యమైనటువంటి ఆధారం చేతనే సత్యాన్ని కూడా నువ్వు గుర్తించడానికి వీలుంది.
1: So there is a way of trying to realize that which is satya through that which is a mithya.
0: Oka chinna udaharanam.
1: Here is a small example.
0: Manaku oka bhayankaramaina swapnam vachindi.
1: We have experienced a dream where we are given to a state of fear and agitation.
0: Aa bhayankaramainatundi swapnam lopala okkaturu manaki oonu archesestam.
1: And because we are agitated we let out a cry.
0: Ee archetappudu jagratalo vachi padipoyam.
1: The moment you have let out this anguished cry, you have woken up.
0: కాబట్టి స్వప్నము కూడాను జాగ్రత్తకు మేల్కొల్పింది.
1: So here you have, even the dream is the cause for making you get up into this wakeful state.
0: అనేక మంది చెప్తుంటారు ఈ యొక్క స్వప్నానికి కారణం ఏమిటి అని అడుగుతుంటారు.
1: Now there are many who ask a question, what's the reason for this dream?
0: కొంతమంది ఆహారం జీర్ణం కాకపోవటం చేత స్వప్నం వస్తుంది అని కొంత.
1: Some say you're not able to digest your food, that's why you experience dreams.
0: లేక జాగ్రత్తలో నీవు అధికంగా చింతించటం చేత స్వప్నంలో నీకు ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు వస్తుంటాయి.
1: Or when you are in your waking state, you have been thinking excessively, that's why all these are being reflected in your dream.
0: ఒక్కొక్క రకమైనటువంటి యొక్క ఆన్సర్ చెప్తూ వస్తుంటారు.
1: So each one has his own answer for this question.
0: కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే స్వప్నానికి ఏది కారణం అంటే నిద్రనే కారణం.
1: Where the correct answer for this question is, the main cause for dream is sleep itself.
0: కనుక మన యొక్క జీవితం యొక్క సమస్యలకంతా మూల కారణం ఏమిటంటే డిజైర్ దీనికి మూల కారణం.
1: సో ఆల్సో వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ యువర్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్? యువర్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ని కొంతవరకు మనం కదుపులో పెట్టుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ ట్రై అండ్ కర్వ్ ఆర్ డిజైర్స్.
0: మన జగత్ కళ్యాణమైనటువంటి యొక్క విషయం లోపల మన విద్యార్థులను ప్రవేశపెడుతూ రావాలి.
1: వీ షుడ్ ట్రై అండ్ పుట్ అవర్ స్టూడెంట్స్ ఇన్ ఎ పాత్ వేర్ ద
0: వరల్డ్ సమస్యలు చెలరేగుతుంటాయి.
1: నౌ దేర్ ఆర్ బౌండ్ టు బి ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ లైక్లీ టు క్రాప్ అప్.
0: మనము ఉద్యోగాలు చేయటం కానీ లేక పిల్లలకు బోధించడం కానీ కేవలం మన జీవనోద్ధారం కోసం కాదు, పిల్లల యొక్క భవిష్యత్తును కూడా కొంచెం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: The job that we are doing or the fact that we are trying to teach the students is not merely for the sake of these two. We want to benefit the students.
0: ఒక్కొక్క అధ్యాపకుడు ఏ 5 మందినైనా కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినప్పుడు జగత్తుకు ఎంతో సేవ చేసిన వారం అవుతాం.
1: If each teacher were to take upon just 5 students to mould them into worthy characters, the world at large will be benefited.
0: Manaku anni telusunaneetuvanti okka deeniki manam ye maatram kuda guri kaaradu.
1: We should not succumb to this temptation to feel we have no
0: ability. Enno undavachchu manaku.
1: There are many things which we are not aware of.
0: Manaku teliyinaatuvanti vishayalu telisina varato manam telusukovali.
1: What we have not known, we should try to understand from
0: manaku
1: others.
0: Manaku telisina vishayalu teliyina variki teliyajeppali.
1: What we have known, share it with others.
0: Life ante kevalam one way traffic kaadu. Give and take, give and take. ఇచ్చుకొని పుచ్చుకోవాలి.
1: Life is not merely one way traffic, it's a two way one. Give and take, give and take.
0: కనుక ప్రతి వారి ఎందు కూడాను ఏ పవిత్రమైనటువంటి విధి ఉంటుందాయో ఏమిటో అది మనం గుర్తించడం చాలా అసాధ్యం.
1: సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ సంథింగ్ ఆర్ ద అదర్ వర్దీ టు షేర్ విత్ యూ. యూ నెవర్ నో వాట్ ఎ పర్సన్ నోస్.
0: ఎవరేమి చెప్పినా కూడాను మన జీవితానికి అవసరమైతే వాటిని అంతా మనం స్వీకరించాలి.
1: వాట్ ఎవర్ ఎ పర్సన్ టెల్స్ యూ, ఇఫ్ యూ ఫీల్ యూర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్, రిసీవ్ దెమ్ గ్లాడ్లీ.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి.
1: హియర్ అగైన్ ఇస్ స్మాల్ ఇన్
0: ఒక మొక్కను తెచ్చి మనం భూమిలో నాటినాం.
1: యు గెట్ హోల్డ్ ఆఫ్ ఎ స్మాల్ సాప్లింగ్ అండ్ ప్లాంట్ ఇట్ ఇన్ ద సాయిల్.
0: భూమిలో నాటడం చేత అది పెరుగుతూ వచ్చింది.
1: And having done this, you will find that the sapling is growing.
0: దానికి చక్కగా గాలి వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేశాము.
1: You have also made arrangements such a way that it
0: అది పెరగడానికి శక్తి ఉండేటట్టుగా ఎరువును వేశాము.
1: You also have a little bit of manure added.
0: దానికి నీళ్లు పోశాము.
1: You are also watering it.
0: అది గాలిలో మట్టిలో నీటితో అనేక విధమైనటువంటి ఎరువుతో బాగా నిండి ఉంటుండాది మొక్క.
1: So this sapling has got plenty of air, plenty of manure, plenty of soil, plenty of nourishing elements.
0: అయితే ఈ మొక్క గాలి కావటం లేదు.
1: But then the sapling is not becoming one with air.
0: ఈ మొక్క ఎరువు కావటం లేదు.
1: Nor is it becoming one with manure.
0: ఈ మొక్క నీరు కావటం లేదు.
1: Nor is it becoming one with water.
0: ఈ మొక్క భూమి కావటం లేదు.
1: It is not becoming one with soil.
0: ఈ భూమిలోని సారాన్ని, నీటిలోని సారాన్ని, ఎరువులోని సారాన్ని, గాలిలోని ప్రాణవాయువును తీసుకుని తన స్వశక్తితో తాను అభివృద్ధి అవుతుంది.
1: What the sapling is doing is it is trying to derive the sustaining element contained in air, the soil, the manure and growing.
0: లైఫ్ అనేటువంటి మొక్కను మనము 10 మందితో చేరినప్పుడు 10 మందిగా మనం కాకూడదు. మన స్వభావాన్ని మనం పెట్టుకుని 10 మంది దగ్గర ఉన్నటువంటి మంచినంతా మనం స్వీకరించాలి.
1: And the sapling goes in its own way. In the same manner, this life of ours is like the sapling. We should not become one with the others around us. Derive the sustaining force from the others and grow also. Take the good from others and become your own personality.
0: దీనిని వేదాంతంలో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This is what is contained in this Vedantic statement, Brahma with Brahmaiva.
0: దేనిని మనం చింతిస్తూ పోతామో దానిగా మనం మార్పు పొందుతాం.
1: What we continuously think about, that we shall become.
0: హనుమంతుడు అనేక విధములుగా రామ రామ రామ రామ అనేటువంటి రామచింతన చోతిని తాను కూడాను రోమరోమము రామనామం అయిపోయింది.
1: Hanuman was one who would continuously chant the name of Rama, so much so that every strand of hair on his body became one with Rama.
0: దేనిని మనం దుర్భావములు చింతిస్తే మనం కూడా దుర్భావంతోనే కూడిపోతాం.
1: If you constantly delve all on bad and evil things, you would also become that.
0: మనం మంచిని చింతిస్తే మనం మంచిగా రూపొందుతాం.
1: All the while think about good and the noble things and you will become
0: good. కనుక be good, do good and see good. This is the way to God.
1: That's why it's been said, be good, do good, see good. This is the way to God.
0: ఈ మంచితనముతో మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And this element of goodness in you, you can succeed
0: in anything. మన స్థాయిలు మారవచ్చునే కానీ వ్యక్తిత్వం మారడానికి వీలు కాదు.
1: Our positions might change, but your personality would not change or cannot change.
0: తక్షణమే చైల్డ్ అని పిలుస్తాం మనం.
1: Now, as soon as the entity is born, you say it's a child.
0: అదే 10 years కు బాయ్ అని పిలుస్తాము.
1: After 10 years, you call the same entity as a boy.
0: అదే 30 years కు మ్యాన్ అని.
1: After 30 years, you say it's man.
0: అదే 75 years గ్రాండ్ఫాదర్ అంటాం.
1: At the age of 75, you say it's grandfather.
0: కానీ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ఫాదర్ ఒక్కడే.
1: But this child, boy, man and grandfather are the one and the same thing.
0: కాల మార్పు చేత రూప మార్పులు, దాని సంబంధ మార్పులు ఏర్పడుతున్నాయి.
1: The changes brought about by this element of time have brought about the changes in the designation of the
0: same thing. మనం అధ్యాపకులుగా ఉండొచ్చు, దీనికి పూర్వం మనం విద్యార్థులము.
1: Today you are teachers therefore, but there was a time when you were students.
0: పూర్వపు సంగతిని మనం మరవరాదు.
1: We should not forget what we were.
0: ఆ విద్యార్థి స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయికి వచ్చాము.
1: From the stage of the student you have become a teacher.
0: మన ఉపాధ్యాయ స్థాయి నుండి కూడాను విద్యార్థుల స్థాయిని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: Being thus a teacher now, you must look upon yourself as a
0: student. మన అధ్యాపకుల యొక్క వృత్తిని సక్రమంగా చేసిన వారు అవుతారు.
1: Place yourself in the role of a student. Only then can you realize the full potentialities of your being a teacher.
0: కనుక ప్రతిదానికి కూడాను మన యొక్క పూర్వ వృత్తాంతాన్ని కూడా మరవరాదు.
1: సో ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ యు వర్.
0: పూర్వ వృత్తాంతాన్ని మన హృదయంలో పెట్టుకుని ప్రస్తుత వృత్తాంతంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: వాట్ యు వర్ యు మస్ట్ స్టోర్ ఇట్ సెక్యూర్లీ అండ్ దట్ యు మస్ట్ ట్రై టు పుట్ ఇట్ ఇంటూ వాట్ యు ఆర్ నౌ.
0: ఒక సామెత ఉండేది తెలుగులోది.
1: దేర్ ఇస్ ఎ తెలుగు సేయింగ్ ఆర్ ఎ ప్రోవర్బ్.
0: అత్త కొట్టింది పాత కుండ అంటారు, కోడలు తొక్కింది కొత్త కుండ అంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మన యొక్క పరిస్థితి, దారిలో ఒక టంబ్లర్ ఉంటుంటాడు, అది అత్తనే పోతూ దానికి ఏమైనా కాలితో కొట్టేసేస్తే కోడలపై నడుస్తుంది. ఏమిటి నువ్వు దోవలు పెట్టడం, ఎంత తప్పు పని చేశావు అని కోడల్ని అరుస్తుంది. అదే గ్లాసు కోడలేగిన కొట్టేసేస్తే కండు కనపట్టలేదా నీకు, దాన్ని ఎట్లా కొట్టినావు అని అరుస్తుంది. ఈ రెండింటికి కూడా కోడలే కారణమవుతుంది కాని అత్త కారణం కాదు. అదే విధంగానే పిల్లలు సరైనటువంటి దీంట్లో ఉండినా పిల్లలకే వస్తుంది, కాకపోయినా పిల్లలకే వస్తుంది. ఇది టీచర్స్ ఎక్కడ ఉంది తప్పు అని గుర్తించడం ఎవరు సాధ్యం కాదు. ఇది అత్త స్థాయిలో ఉంటుంటుంది, ఉపాధ్యాయుల స్థాయి.
1: Now there is this proverb in Telugu wherein you are equating the teacher with the mother-in-law of the house. The mother-in-law is walking in the house, there is a tumbler in the way, and she gives it a kick. Now, rather than find faults with herself, she starts admonishing the daughter-in-law. Why should you have kept this tumbler in my path in the first place? The tumbler has a place where it should have been kept. Now, supposing the daughter-in-law is walking and also does the same thing to the tumbler. Again, the mother-in-law is quick to heap abuses on the mother-in-law. Can't you see properly? Where are your eyes? Why don't you walk properly? Can't you see the tumbler in your way? In this way, whosoever does the mistake, the thing is dumped on the daughter-in-law. In this way, the teacher, in the same manner, if the student is good, if the student is bad, everything is dumped on the student. In this position, you are like the mother-in-law of the house.
0: కనుక మనము పిల్లలను సరైనటువంటి స్థితికి రావాలంటే మొట్టమొదట మనం కూడా కొంచెం సరైన స్థితిలో ఉంటుంది.
1: So rather than be this, if you want your students to be good, we ourselves should be good in the first place.
0: అధ్యాపకుని యొక్క శక్తి సామర్థ్యములంతా కూడాను విద్యార్థుల వల్ల ప్రకటితం కావాలి.
1: Now what a teacher is should be exhibited in the type of students that he molds.
0: భోజరాజు సమయం లోపల కూడాను పిల్లలను పరీక్షించి ఆ గురువు ఎలాంటి వాడో తాను గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: Now, in the times of this Bhojaraja, he would try to understand what a teacher was like. He would try to see what the students were like.
0: గురువులకు వాదోపవాదం పెట్టేటువంటి వాడు కాదు అతను.
1: He would not pit one teacher against a teacher.
0: ఆ గురువు యొక్క శిష్యుణ్ణి ఈ గురువు యొక్క శిష్యుణ్ణి పిలిచి వీరిలో వాదోపవాదములు వేసి ఏ శిష్యుడు గెలుస్తాడో అతను గురువు గెలిచినట్టుగా ఉండేది.
1: He would rather get hold of the students of either of these two gurus, pit them against each other. Whichever student would win, that corresponding teacher would be pronounced as a greater one.
0: మన సంస్థ లోపల మన ఇన్స్టిట్యూట్ లోపల మన విద్యార్థులు గురువుల యొక్క ప్రతిబింబాలుగా రూపొందాలి.
1: In the same manner, in our educational institution, our students should be a reflection of our teachers.
0: మన విద్యార్థుల ద్వారా యావత్ విశ్వానికి కూడాను ఈ సత్యాన్ని చాటడానికి కృషి చేయాలి.
1: And through the medium of our students, the glory of our teachers should be exhibited, should be shown at large to the world.
0: ఏది మనం విద్యార్థులకు బోధిస్తున్నామో దానిని మొట్టమొదట మనం ఆచరించి వారికి నిరూపించాలి.
1: What we wish to teach the students, we should in the first place try to realize it in practice ourselves.
0: మనం ఎలాంటి దానిని అనుసరిస్తే అలాంటి ఫలితమే మనకు లభిస్తుంటది.
1: What we have done and said, we also get the result of that action.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Again, a small example.
0: ఇది ఒక కొబ్బరి చెట్టు.
1: Now this is a coconut tree.
0: ఇది సహజమైనటువంటి ఒక కొబ్బరి చెట్టు.
1: This is a natural coconut tree.
0: ఇది ఒక కోకోనట్ ట్రీ యొక్క షాడో.
1: And what is alongside is the shadow of this coconut tree.
0: ఈ కోకోనట్ ట్రీ లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి. షాడో లోపల కూడాను కోకోనట్స్ కనిపిస్తున్నాయి.
1: Now you are able to see the coconuts in the coconut tree. You are also able to see the coconuts in the shadow of this coconut tree.
0: Aithe nivu shadow coconut tree ni nivu ekkadaniki prayatnam chesthe shadow coconuts niku chethiki labhinchavu.
1: Now you are seeing the coconuts in the shadow all right and you want to get hold of them.
0: Aithe nivu real coconut lopala kuda nee yokka pratibimbam undadu akkada.
1: But you are not able to get them. As also, when you start looking at the real coconuts also, you come to
0: real coconut tree ni nee vekkite shadow coconut tree kuda nuvu ekkutuntavu.
1: So when you start going up the real coconut tree, you are also going up the shadow coconut tree.
0: Nee real coconut tree ni vekki real coconut tree kosukunte nee shadow poi shadow coconut tree nekki shadow coconuts kosukuntundadi.
1: You have gone up the real coconut tree and you are getting hold of these coconuts, the real coconuts. Your shadow also is doing likewise on the shadow coconut.
0: Kaluka shadow nu shadow coconut trees nu kostundadi real coconut tree ekkinappudu real coconut trees nu kokutunnayi.
1: So your shadow is plucking, getting hold of the shadow coconuts. Your real is getting hold of the real coconuts from the tree.
0: Yedinlone unte rendinti endunu kanipinchagalavo danini manam modalekkali.
1: So you are in the real one, you are being seen in both, so try to go in for the real one first.
0: Neev kevalam shadow ne pothe real dintlo neev kanipinchavu.
1: If you go on the shadow one, you would not be seen on the real one.
0: Neev satyanni gurtincheseste asatyamlo kuda neev prakatitam avutavu.
1: The same manner, if you realize the truth proper, you are also progressing in this asatyam, knowing
0: what it is. Neev kevalam oka margaanni avalambiste paramlo deeniki em matram paranni neev lakshyamlo pettukunte ihamlo kuda nee yokka pratibimbam untadi.
1: In the same way, if you are going about your ways in this iham, in this world, you cannot find anything in the other worldly thing.
0: కనుకనే రెండు విద్యలు మనం గుర్తించాలి. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమన సుఖింప బ్రహ్మ విద్య.
1: Rather, go about trying to look at that which is permanent and lasting. Certainly, you are also understanding what is contained in this temporary and eternal.
0: ఈ ధర్మ విద్యను కూడా నువ్వు మనం గుర్తించినప్పుడే బ్రహ్మ విద్య మనకు అర్థమవుతుంది.
1: Only when you get hold of dharma vidya, you will also get this brahma vidya.
0: కనుక ఈ ధర్మ విద్యలో కొన్ని విధమైనటువంటి నిబంధనలు, కొన్ని నియమములు ఉండటం చేత మనము అనుభవగులైనటువంటి ప్రొఫెసర్ నటరాజన్ ఇట్లాంటి వారంతా కూడా మన ఇన్స్టిట్యూట్ కు రావటము, కొంత మనకు తెలియనటువంటి విషయాలు వారు తెలియజెప్పటము, వారికి తెలియనటువంటి విషయాలు మనతో నేర్చుకోవటము, ఇవి రెండింటి ఎందు కూడాను సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం చేత మన విద్య కూడాను ఎంతైనా అభివృద్ధి చెందుతుంది.
1: సో ఇన్ దిస్ ధర్మ విద్య దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ హావ్ టు బి అండర్స్టుడ్, విచ్ హావ్ టు బి నోన్. ఇన్ దిస్ ప్రాసెస్ వి హావ్ హాడ్ ఎన్ ఒకేషన్ వేర్ పీపుల్ లైక్ ప్రొఫెసర్ నటరాజన్ హావ్ కమ్ ఓవర్ టు షేర్ విత్ us వాట్ దే హావ్ నోన్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ హియర్ వి ఆర్ టు లర్న్. సో ఆల్సో దే కెన్ ఆల్సో నో అండ్ గెట్ టు నో వాట్ we have to offer to them. In this way there is a mutual sharing of what is known to either party.
0: Kani ee workshop seminars anetundi ilanti vanta kuda appudu manaku kontha varaku jarugutu untam atyavasaram.
1: So from this point of view such seminars and workshops are absolutely necessary.
0: Idi migitala samastha lopala ilanti vanta jaragatam ledu.
1: Such seminars and workshops are not being carried out in other organizations.
0: Kani migitha institute lopala seminars jarugutune untuntai kani ivanta oka vidhamainatundi పిక్నిక్ గా వారు భావిస్తూ వస్తుంటారు.
1: ఆఫ్ కోర్స్ వేర్ సచ్ అకేషన్స్ వేర్ యూ హ్యావ్ దీస్ వర్క్ షాప్స్ అరౌండ్ ఇన్ అదర్ ఆర్గనైజేషన్స్ దేల్ బి మోర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎ పిక్నిక్ గెట్ టుగెదర్.
0: అక్కడంతా నిర్ణయాలు జరుగుతుంది గానీ ప్రాక్టికల్ లేక చేర్చడం లేదు.
1: Certainly decisions would be arrived at but would not be translated into practice.
0: వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ విధంగా కూడాను కొన్ని సమావేశాలు జరిపి కేవలము ఒక విధమైనటువంటి కాలంను దుర్వినియోగం చేస్తుంటారు.
1: Thousands of rupees are expended and a lot of time is wasted in the effort but nothing beneficial comes.
0: కానీ మన ఇన్స్టిట్యూట్ లో జరిగేటువంటి సెమినార్లంతా సార్థకమవుతున్నాయి.
1: But all the seminars conducted in our institute are realizing the purpose for which they are conducted.
0: ఇక్కడ చేరినటువంటి అధ్యాపకులు కూడాను చాలా శ్రద్ధ భక్తులతో చేరి ఏదో తెలియనటువంటి విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో దీన్ని సాధ్యమైనంత వరకు కూడాను జగత్తుకు అందించాలనేటువంటి ఉత్తమ భావములతో కూడినటువంటి వాళ్ళే.
1: All the teachers who are assembled here are fired by this desire, by this anxiety to know things which they did not know and in turn try to make the best of it and share it for the betterment of the students and the community.
0: ఇక్కడ వచ్చేటువంటి అధ్యాపకులు కూడాను మన వాతావరణాన్ని సమన్వయం చేసుకుని మన వాతావరణంతో కూడినటువంటి వారిగా వస్తున్నారు.
1: And all the teachers who come thus, they also are falling in tune with our own atmosphere, with our own expectations.
0: అలాంటి రెండింటి యొక్క సన్నిహిత సంబంధం చేరినప్పుడే ఈ విషయం కూడా సమన్వయం అవుతుంది.
1: Only when you have all these conditions satisfied, can you really have
0: చెప్పేటువంటి వారి ఎందు లేక వినేటువంటి వారి ఎందు ఏ అభిప్రాయ భేదములు ఉండినా కూడాను ఇది సార్థకం కాదు.
1: If there are differences of opinion either on the part of those who wish to communicate or on the part of those who wish to receive, you cannot really get the fullness of
0: this. ఒక పాత్ర పెట్టి పైన ఒక పాత్ర నుంచి మనం ఆయిల్ వేసినప్పుడు పై పాత్ర కొంచెం ఆడిన ఈ యొక్క ఆయిల్ కింద పడిపోతుంది, కింద పాత్ర కొంచెం ఆడించిన ఆయిల్ కింద పడిపోతుంది. పైది వేసేది కదలకూడదు, దాన్ని పోయించుకునేది కూడాను కదా, రెండు కూడా స్టడీగా ఉండినప్పుడే ఈ ఆయిల్ ఒకదాని నుంచి ఒకటి చేరుతుంది.
1: Here is a container below. Here is a container having oil above. Now you wish to pour the oil from the above container to the lower one. Even if you start shaking a fraction of the container which contains oil, the oil will not be received by the container below. Both of them should be absolutely still and steady so that the oil from above can be got into the container below.
0: చెప్పేటువంటి వారి యొక్క హృదయం కూడాను నిండుకుండగా కదలక ఉంటుండాలి.
1: సో హియర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ దోస్ హూ విష్ టు కమ్యూనికేట్ దే ఆర్ స్టడీ అండ్ స్టేబుల్.
0: మన వినేటువంటి అధ్యాపకుల హృదయాలు కూడాను స్టడీగా ఉంటుండాలి.
1: సో ఆల్సో ద హార్ట్స్ ద రిసీవింగ్ కంటైనర్స్ ఆఫ్ అవర్ టీచర్స్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: స్టడీగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. స్లో అండ్ స్టడీ విన్ డిలేస్.
1: నో ఇట్స్ నాట్.
0: అది రెండు కూడా ఉండినప్పుడే దీన్ని మనం సాధించగలము.
1: It's not enough if you are merely steady. Slow and steady wins the race, it is said. So both of these should be there.
0: Vinnamu kadani oke thure manam haste cheyakoodu thondara padakoodu.
1: We have heard. Now don't hasten about your task.
0: Anukune chepparu haste makes waste, waste makes worry, so do not be in a hurry.
1: That's why it's been said haste makes waste, waste makes worry, so do not be in a hurry.
0: Manu thondara padakunda shantanga deenini aacharanalo pettukoni poi taginatvanti vidyarthulaga tayaru chesi meeru satkirtini pondi ee jagat vyapti ainatvanti yokka aadhyatmika tattvanni kudanu jagatku pillalu dwara andinchi ఈ విధమైనటువంటి సమావేశాలు ఇంకా మున్ముందుకు అధికంగా జరిపించి మీరు కూడాను ఇలాంటి నాయకులుగా తయారైపోయి దేశానికి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ, మేక్ స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ బై గెటింగ్ టు నో థింగ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ సచ్ వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్. యూ డిరైవ్ ద బెనిఫిట్, షేర్ ద బెనిఫిట్ విత్ యువర్ స్టూడెంట్స్, షేర్ ఇట్ విత్ ద సొసైటీ ఎట్ లార్జ్. I'm wishing you, I'm hoping and blessing you that you shall be successful, and I'm bringing the discourse to a close.

0: In the year 1991, when I was in my mother's womb, my father was working in the super specialty hospital here in Prashanthi Nilayam. As the time of the delivery drew closer, my mother was admitted in a hospital in Hyderabad. One darshan, my father asked Swami for permission to go to Hyderabad, and Swami just said, "Don't worry, be happy." And soon after this, my father left for Hyderabad. Just before the delivery, my mother had a nasty fall, which resulted in a major fracture in her right ankle. But as the delivery time has arrived, the doctors had to just immobilize it and carry on. At the time of the delivery, the umbilical cord had coiled itself around my neck, and the doctors had to perform an emergency operation. At the time of birth, as I was not breathing properly, I very nearly died. And in that hospital, there were no facilities to take care of such emergencies. My father had to rush me to a nearby hospital, where due to Swami's grace, I became all right soon. Meanwhile, a supposedly simple operation for my mother's ankle turned out to be very complicated. Due to some breathing problems, she nearly died during the operation. But that assurance which Swami gave that day made sure that she lived. Doctors said that she would not be able to walk normally for the rest of her life. But now she is hale and hearty. Swami, if I stand before you today, it is only because of your love. I am eternally thankful to you.
1: Dinesh, చూస్తుండగానే 2 సంవత్సరాలు 2 క్షణాల్లో గడిచిపోయాయి. స్వామి దివ్యపాదాల చెంత, స్వామి లీలలను ఆలకిస్తూ, స్వామి కీర్తిని పొగడుతూ కాలాన్నే మర్చిపోయాం.
2: మన హాస్టల్ జీవితంలో మన ప్రతి అడుగులో స్వామి మనల్ని ఎలా ముందుండి నడిపించారో ఒక్కసారి గుర్తు చేసుకుందామా?
1: నేను స్వామి పాఠశాలలో కొత్తగా చేరిన సమయంలో తల్లిదండ్రులు విడిచి ఉండలేక ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నాను. నిజానికి ఇంతమంది విద్యార్థుల్లో నేనెవర్ని? నేను ఇక్కడ ఉండడం అంత ముఖ్యమా? అయినా తనే నా తల్లి, తండ్రి, గురువు, దైవమని స్వామి నాకు గుర్తు చేయడానికి నన్ను ఇంటర్వ్యూకి పిలిచి తన అపారమైన ప్రేమ సాగరంలో నన్ను ముంచెత్తారు. అప్పటి వరకు ఇంటికి వెళ్లిపోదామనుకున్న నేను స్వామి ప్రేమ రుచి చూసిన తర్వాత నా తుది శ్వాస వరకు పుట్టపర్తిలోనే, స్వామి సన్నిధిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి ప్రతి విద్యార్థి పైన ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ చూపిస్తారని చెప్పడానికి ఇదే గొప్ప నిదర్శనం.
2: అవును కార్తీక్, గుర్తుందా స్పోర్ట్స్ మీట్ లో మన మిత్రుడు సరిగ్గా చేస్తాడో లేడో అని ఎంతో బెంగపెట్టుకున్నాడు. ఆ ముందు రోజు తన స్థానంలో తను చేయబోయేది స్వామే చేస్తున్నట్టు అతనికి కల వచ్చింది. దాంతో అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ విధంగా ప్రతి క్షణం మా ఇంటా వెంటా జంటా ఉన్నానంటూ స్వామి మనకి అభయం ఇచ్చారు.
1: స్వామి, నీటి బిందువులా నిన్ను చేరాము మేము,
2: ముత్యం మళ్ళీ మరి మారాము మేము.
1: స్వామి, మా గమ్యం మీరేలే,
2: మా జన్మం

0: It was in my 7th standard that I had one of my ever closest interactions with the Lord. That day, I had come to the mandir for my birthday celebration. And after Swami came to the portico, Swami blessed the birthday boys, after which he went inside the interview room. When Swami was inside, I was caught among my thoughts of what to do if Swami gave me any prasadam. Should I have the whole of it or should I share it with my brothers? So after having a tough walk with my selfishness and my helpful nature, I came to a conclusion that if Swami gave the prasadam with his own hands, then I would have the whole of it. If not, then I would share it with my brothers in the hostel. Moments after I had come to this conclusion, Swami came out, and as Swami began walking towards us, Swami mentioned to a senior brother sitting over there to get prasadam for us. And before Swami gave me the prasadam, Swami waited a minute, after which he told that brother, "See, you boys, when you receive prasadam from me, you go anywhere to consume it singly, even to the extent of having it in a bathroom. Whereas these boys, when they receive prasadam from me, they go to the kitchen, make small pieces of the prasadam and distribute it to all the boys. See the broad heartedness of these boys. Swami, it was a great lesson which you taught me that day. Those moments of divine lessons at your lotus feet will stay etched in my mind forever."
1: Jadev, gurtunda, 2 samvatsaralu mundu Swami Brindavan nunchi vachin tarvata manalandarni deggariki pilchi manam ela nadchukovalo chepparu.
2: Avunu Hemant, appadi nundi Swami mana prati adugulo prati palukulo nilichi manaku dari chuparu.
1: Manato ఒక అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.
2: స్వామి, ఆ బంధం గురించి చెప్పాలంటే,
1: చంద్రకాంతి కొరకు వేచే తెల్ల కలువలు మేము,
2: పాల జల్లుల పోలు వెన్నెల నిచ్చు రేడువు నీవు,
1: నీటి కొరకై వేచి ఉండే ఎండు చేలలు మేము,
2: నీరు నిండిన నల్లని ఆ మేఘమాలవవు నీవు,
1: నీ కనుల నుండి వచ్చే కిరణ పిపసులు మేము,
2: జగతి అంతయుకు వెలుగునిచ్చే కిరణమూలము నీవు,
1: తొలుత నుండి తప్పటడుగులు వేయు పిల్లలు మేము,
2: తప్పు చేసిన మమ్ము మందలించి మా ప్రతి అడుగున నిలచినది నీవు,
1: విశ్వమంతా నిండియున్న ప్రేమ సంద్రము నీవు,
2: ప్రేమను ఒడలంతా నింపుకున్న మధు బిందువు మేము,
1: మమ్ము నీలో చేర్చుకున్న ఏమి భేదము నీకు,
2: నీలో భాగమయ్యామన్న సంతోషమే గాని మాకు,
1: కన్ను చెప్పే ధన్యవాదము ఏపాటిదో రెప్పకు,
2: మేము చెప్పే ఈ ధన్యవాదము ఆ పాటిదే నీకు.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
2: ज्ञानाध्यानं विशिष्यति ज्ञानात् कर्म फलत्याग त्यागच्छान्ति अनन्तरम् दैवमును పొందే నిమిత్తమై దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తలిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
3: ది యాక్టివిటీ అండ్ ప్రొసీజర్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
2: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
3: ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
2: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
3: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
2: Dvai chintayam managa, bhagavantuni chintane dhyanam ani kudanu cheppabadutundi.
3: Dvai chintayam refers to the remembering of the Lord.
2: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanam kaneradu.
3: Thinking of the Lord now and then cannot become meditation.
2: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు సర్వావస్థలు ఎందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
3: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
2: అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటారు.
3: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
2: కాలకర్మ కారణములకు అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది.
3: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
2: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
3: Therefore, meditation has been described as superior to practice.
2: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
3: Knowledge is considered to be superior to meditation.
2: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
3: Knowledge is associated with inquiry.
2: విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
3: It is looking into and inquiring about the nature of object.
2: Kramakramina ee yokka sopanamulu daati sarvasanga parityagamunaku koolukunnatundi sthitike shanti ani cheppabadutundi.
3: Gradually crossing over different stages and reaching the stage of peace, and that is described as the last and the most important one.
2: Deenini puraskarinchukoniye shushya suktamanandu నకర్మణ నప్తజయ సరేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి. అది ఏ శాంతి తత్వము అని బోధిస్తుంది భగవద్గీత.
3: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
2: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
3: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
2: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
3: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఈస్ యునిక్ అండ్ విచ్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
2: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందుకు కూడాను ప్రవేశించలేడు.
3: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
2: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
3: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ది స్టేజ్ కాల్డ్ జిజ్ఞాసి.
2: జిజ్ఞాసి నుండి సాధకుడు అనేటువంటి దీంట్లో ప్రవేశిస్తుంది.
3: ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసి వన్ ఎంటర్ ది స్టేజ్ ఆఫ్ సాధక.
2: అక్కడ నుంచి అరుడు అనేటువంటి గమ్యము చేరుతుంటాడు.
3: ఆఫ్టర్ దాట్ హీ రీచెస్ ది గోల్ ఆఫ్ అరుడ.
2: జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
3: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఎ ఈజియర్ టర్మినాలజీ ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్షిప్.
2: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
3: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
2: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
3: Therefore, in this particular state, the person who is enquiring has to enquire into the great powers of God, the secret behind God, and the principle of God.
2: Tattvamasya tattvanni vicharana dwara telusukovadam.
3: Trying to understand the principle of tattvamasya through enquiry.
2: Tattvamasya anaga tat tvam asi. Danini, dinini, రెండింటినీ గుర్తించుకుని రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం.
3: తత్వమసి రెఫర్స్ టు ద ఎఫర్ట్ మేడ్ టు ఫైండ్ అవుట్ దాట్ అండ్ దిస్ అండ్ టు రికగ్నైజ్ అండ్ టు అచీవ్ యూనిటీ బిట్వీన్ దీస్ టూ.
2: ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు.
3: One has to know this first. After knowing this, one has to put it into practice, and that is called the stage of sadhaka.
2: ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
3: This sadhaka stage we compare it to the stage of employment, profession, practicing.
2: విద్యని లేకపోతే ఉద్యోగం అనేటువంటిది లభించదు.
3: If one does not have education and qualification, one may not be able to get a job.
2: కనుకనే జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
3: దేర్ఫోర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాస వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ది నెక్స్ట్ స్టేజ్ ది స్టేజ్ ఆఫ్ సాధక వన్ ప్రాక్టీస్ అండ్ యూజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
2: అరుడు అనేటువంటిది పెన్షనర్ మాదిరి ఉంటారు.
3: ది నెక్స్ట్ స్టేజ్ అరుడు మేబీ compare it to the stage of pensioner.
2: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
3: One receives pension and becomes a pensioner only after completing his job and
2: udyogam eppudu chestadu? Vidyanu abhyasinchina tarvatane udyogam chestadu.
3: One gets employment only after one acquires education and qualification.
2: Kanukane mottamodati vidyarthi sthayi, rendavadi udyoga sthayi, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
3: దీస్ త్రీ స్టేజెస్ ఆర్ ది స్టేజ్ ఆఫ్ ది స్టూడెంట్షిప్, ది సెకండ్ ఇస్ ఎంప్లాయ్మెంట్ స్టేజ్ అండ్ ది థర్డ్ వన్
2: అరుడ స్థాయి పరమశాంతంగా కాలమును పవిత్రమైనటువంటి దీనిలో ఏకత్వములో గురించి విచారించేటువంటి స్థితి.
3: అరుడ స్టేజ్ వి కంపేర్ టు ద స్టేజ్ వేర్ ఇన్ వన్ వుడ్ ఎంజాయ్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ యు బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దట్ యూనిటీ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
2: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
3: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
2: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాలి.
3: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎన్క్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
2: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విషయ విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
3: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
2: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
3: ఐ డోంట్ నో వెదర్ యు హ్యావ్ keenly observed this or not. In the while addressing it is said brother
2: Sai family lo full brothers and sisters ane kuchiga ledu ikkada half brothers and sisters ga untundare.
3: The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is half Sai family.
2: Deenide part time devotees ani cheppavachu.
3: And this stage is described as a stage of part time devotees.
2: Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu.
3: In Bhagavad Gita, this is not given in that particular fashion.
2: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
3: It has taught complete surrender.
2: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
3: For this principle of complete surrender, the time factor is very important.
2: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
3: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
2: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
3: హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
2: కాలవశుడు జీవుడు.
3: The one who is bound by time is man.
2: Kalatitudu devudu.
3: The one who has transcended the time is God.
2: Mrutyukistudu jeevudu.
3: The one who is mortal is
2: amaravarupudu devudu.
3: The one who is immortal is God.
2: Kanukane daivatvamunu aashrayinchinappude kalamuto kudinatundi jeevatattvamu sarthakavunnutundi.
3: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
2: Kalakaludu ani bhagavantuniki oka peru.
3: One of the name of God is kalakala.
2: Kalakala prapannanam kalakinna karishyati ani kalamu jeevunni pengutu untundali.
3: Time is consuming man.
2: Kalamune mringeetundi vaadu devudu.
3: God consumes time itself.
2: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి.
3: Therefore, man has to base his activity on the principle of time and worship.
2: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
3: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
2: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
3: In the first place, one has to pay salutations to the work and activity.
2: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
3: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
2: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మలు సార్థకమైన తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
3: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
2: Drishti kalpitamainatundi jagat antayi kudanu kalamuto leenamainatundi.
3: The entire world, which is the result of the sight itself, is inextricably associated with
2: kalamulo cherinatundi.
3: It is a part of time.
2: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
3: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైం.
2: కాలము ఎవరి కోసము ఆగదు.
3: టైం డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
2: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
3: జీవీస్ ఆర్ లైఫ్ పీపుల్ ది మెన్ విల్ హావ్ టు ఫాలో ద టైం. టైం డస్ నాట్ ఫాలో మెన్.
2: కాలము పెద్ద ప్రవాహం వంటిది.
3: Time may be compared to a tremendous flow.
2: Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povutunnavi.
3: Only living beings and all men are washed away by the flow of time.
2: Pravahamulo kottukoni poyetundi vyakti tirigi ade pravahamulo kottukoni poyetundi mari oka padarthamunu aashrayinchinappudu idi ee maatramu rakshinchaledu.
3: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
2: Tanu tanu aashrayinchinatundi padarthamu rendu kudanu pravahamulo kottukoni poyetundi vastuvule.
3: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
2: Kanuka గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంటాది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
3: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
2: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలడు.
3: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
2: ఆ ఒడ్డే దైవం.
3: And that particular person or that God,
2: Gatte Daivam,
3: that is God.
2: At Daivani aashrayinchinatundi vyakti, ee pravahamulaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitam gavinchukuntadu.
3: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
2: Kanukane nayana, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
3: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
2: pray sadhakudu anyada sharanam nasti tvameva sharanam mama neevu tappa naaku anyam ledani sharanagata avutadu. Ee vidhanga avutadu madiya dhanam dharadi sarvapara samarpitam ఆత్మానాం దశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
3: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్, ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
2: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
3: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్టన్.
2: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక దైవమునకు అర్పితం చేయలేక తన మనతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
3: On account of the existence of a custom between himself and God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
2: అది మాయాని.
3: That curtain is delusion.
2: ఈ మాయ అనగా ఏమిటి?
3: What is the meaning of illusion?
2: ఈ మాయ అనేటువంటిది ఏమిది? యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అదే మాయా.
3: Maya or illusion refers to that which does not exist. It is derived from the word that doesn't exist is Maya.
2: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయ.
3: Imagining something to exist which does not really exist, that is Maya.
2: ఎట్టి కలదను చుట్టిమో అది లేదు.
3: Whatever you are thinking as existing does not really exist.
2: ఎట్టి లేదను చుట్టిమో అది కలదు.
3: Whatever you are thinking does not exist really exists.
2: ఉన్నదొక్కటి సత్యము ఎన్నటికీ.
3: Remember that always there is only one thing which is true.
2: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
3: Truly speaking, the world really does not exist. Please see.
2: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
3: We see a rope and mistake it to be a snake.
2: కాని పాము లేదు.
3: There is no snake there.
2: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులు గురి అవుతున్నాడు.
3: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
2: ఈ భయమునకు కారణం ఏమిటి?
3: What is the reason for this fear?
2: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
3: Imagining things which really do not exist as existing, that is
2: ఈ భ్రమనే బాధలకు కారణం.
3: This particular feeling is responsible for all the troubles.
2: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వంలో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు పొందుతుంది.
3: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
2: అప్పుడు ఎట్టి భయం కూడా ఉంటుంది.
3: Then there will be no fear whatsoever.
2: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
3: To reach it, to hold it and to feel it, you will not be afraid because it is only a rope.
2: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటి సత్యం గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
3: We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be.
2: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం.
3: We are viewing it from the point of view of the objective world.
2: విచారణ దృష్టితో మనము చూడటం లేదు.
3: We are not looking through enquiry.
2: దీన్ని విచారణ దృష్టితో చూచినప్పుడు ఈ జగత్ అనేటువంటిది ప్రావాహిక సత్యం.
3: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
2: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
3: Pravahika satyam or continuous flow refers to a continuous change which will be taken.
2: Nadiloni jalamu pravahinchutune untuntadi.
3: The waters in a river will be continuously flowing.
2: Aithe aa yokka pravahinchinatvanti jalamu ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలము చేరిపోతుండాలి.
3: ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
2: ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
3: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
2: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
3: Whether there is water in the river or not, it is still described as a river.
2: నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో
3: whether you live, exist in the world or you do not exist, still it is the world.
2: ఇది సత్యం.
3: This is the truth.
2: మార్పు చెందటమే ప్రవాహం.
3: Change itself may be flow.
2: కనుక ప్రవాహం సత్యమే ఈ జగత్.
3: Therefore, this particular truth associated
2: అనగా సత్యముతో చేరిన మిథ్యము అని.
3: This is truth associated with a untruth.
2: మిథ్యముతో కూడినటువంటిదే సత్యము.
3: Associated with untruth is truth.
2: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
3: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
2: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
3: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరింగ్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
2: ముడిగట్టితో చేరినటువంటి దర్బను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్యను దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
3: సాధన రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ బై విచ్ వి సెపరేట్ ది ట్రూత్ అండ్ అన్ట్రూత్ అండ్ టేక్ ది ట్రూత్.
2: దీనినే భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగం అన్నారు, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు, గుణత్రయ విభాగ యోగము అన్నారు.
3: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
2: Kanukane, idi trigunatmaka swarupamainatvati maya.
3: Maya is associated with three attributes.
2: Ee maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule gaani, ee anni okkati.
3: Illusion, ignorance, well, all these are synonyms, tamas. And tamas, all these are
2: tamasanna mayane, ajnanamanna mayane.
3: Tamas also refers to
2: prakruti anna mayane.
3: Nature also refers to ignorance.
2: Maya anna mayane.
3: Well, illusion is illusionist.
2: Anaga, leni danini gramichi, danini satyamuga bhavinchi, daniki manamu guri kavatame, idi maya yokka prabhavam.
3: Thinking as existing things which really do not exist and coming under its spell is described as maya.
2: Aneka mandi brahma satyam jagat vidya ani cheptuntaru.
3: Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya world is untruth.
2: Jagat bhavam matram vidya kaani jagat vidya kaani.
3: The feeling of the world is not true, but world itself is not is true.
2: Kalaka brahma ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
3: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
2: కనుకనే భగవద్గీత ఎందు అర్జున నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
3: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యువర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
2: నన్ను తెరగదు సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
3: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
2: భగవంతునితో కూడినప్పుడు భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించదు.
3: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
2: One chinna udaharanam.
3: One small example.
2: Petta petta srimantula bhavanamulam mundu oka petta kukkaru unchadaru.
3: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
2: Ee kukka anni bazaar kukkala vantidi kaadidi.
3: This dog is not like a street dog.
2: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
3: This has been brought up by a person who has been showing such an affectionate.
2: అటు ఇటు పోయే వారిని చూచి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
3: This dog does not go on barking when it sees people moving
2: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
3: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
2: మంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
3: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
2: అయితే కొంతమంది దీక్షను పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
3: సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ ది స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది
2: ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
3: దట్ ఓనర్ ఫ్రమ్ ది బంగ్లో హీ లుక్స్ అట్ ద పర్సన్ హూ ఇస్ అట్ ద గేట్.
2: అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను కిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల.
3: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
2: ఈ వచ్చిన వ్యక్తి యజమానుడి లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
3: When the stranger who has come goes with the master of the house, this dog does not bark or harm.
2: అదే విధముగానే మోక్ష సౌధములకు భక్తి సౌధములకు ఆనంద సౌధములకు ప్రథమస్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
3: In the same fashion, this illusion, which will be compared to the dog which we have just explained now, that would be there to the bungalow of moksha or deliverance and bliss.
2: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
3: If a person is not a friend of the master of the house and if he does not have any work there and still he comes there, the dog catches hold of
2: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అంటే వెనుకలు వెనుకకు వెళ్లిపోతారు.
3: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
2: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటుందని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడనే నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానుతో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
3: But a person with a firm resolve, firm determination, so doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow.
2: కనుక దృఢనిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
3: Therefore, the one with a firm resolve and who has decided to just see the master will stay there and enter the palace of peace.
2: Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatundi yokka, drishyakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
3: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
2: ఏకాగ్రచిత్తుకు కాలేకపోతున్నావు.
3: You have not been able to develop concentration.
2: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
3: You have not been able to establish me in your heart.
2: అభ్యాస యోగము చేయి.
3: Continue, cultivate, practice, constant practice.
2: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
3: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
2: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణం దొరుకుతావు.
3: ఓన్లీ వెన్ యూఆర్ హావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్
2: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
3: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ, థింక్ ఆఫ్ మీ.
2: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
3: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
2: యుద్ధం చేస్తున్నాని ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
3: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
2: మామనస్మరయుచ్చ యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
3: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
2: ఇది యుద్ధం కాదు.
3: దిస్ ఇస్ నాట్ వార్.
2: కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
3: This is not something like an ordinary quarrel with the individual.
2: Nee indriyamulato, nee durgunamulato, nee duraalochanalato, nee durbuddhulato neevu yuddham chesinattuga bhavinchu. Nanne smarinchu.
3: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
2: Meeru cheyavalsinatundi yuddham parulato kaadu, vyaktulato kaadu, jeevulato kaadu.
3: You did not wage a war with others, with individuals, with a person.
2: నీవు అంతర్హిందయములతో నీవు యుద్ధం చేయాలి.
3: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
2: వాటిని నీవు సాధించాలి.
3: యు హావ్ టు కంట్రోల్ దెమ్.
2: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
3: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
2: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
3: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ క్రైస్ట్.
2: ఇంద్రియాలోకము గెలువజాలం.
3: బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
2: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు.
3: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్
2: నీవు ఇంద్రియాలను జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు.
3: Only when you control and completely as
2: your senses,
3: your senses, you will become the king of the entire universe.
2: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు పైక దిగుల నెక్కి పట్టగలడు.
3: But if you are defeated by the inner senses, how can you just win the enemy?
2: నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీ వేరీగా పోరాడగలవు.
3: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
2: If you are arrested and tied down and kept inside the hall,
3: inner enemies, if you win, you can win the external enemy.
2: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
3: When it is possible, only when you surrender.
2: నాది, నేను, నావారు అనేటువంటి భావాలు ఉంటున్నంత వరకు కూడా నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
3: My object, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
2: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
3: This is only an activity in Bhutakasha.
2: Bhutakashamu jayinchali.
3: You have to win the Bhutakasha.
2: Chittakashamu sadhinchali.
3: You have to win even the Chittakasha also.
2: Chittakashamulo praveshinchali.
3: And you have to enter.
2: Andulo praveshinchina tarvata meellavanni sare chuchukuntadu.
3: Once you enter Chittakasha, all the other things are taken care of.
2: Rail station ku manamu poyyanta varaku మన లగ్గేజ్ ని ఒక కూలీనో, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
3: అంటే నువ్వు రీచ్ రైల్వే స్టేషన్ విల్ హావ్ టు క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఎ టాంగా రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
2: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
3: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ, యు హావ్ టు క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
2: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడో అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
3: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్, యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
2: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
3: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
2: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిండి మీద పెట్టుకుంటాడు.
3: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
2: Kalukane saranagati ayina tarvata sarvamu tanake arpitam cheyi.
3: Once you surrender yourself to the Lord, offer everything to
2: him. Eppudu ekkada etla cheyalo thane chusukuntadu.
3: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
2: ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు.
3: There should not be any trace of ego and యువర్ సెల్ఫ్.
2: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
3: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ.
2: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
3: రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ ఆర్ అకంపనీడ్ బై
2: భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు.
3: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
2: అది కేవలం నటన సూత్రధారి.
3: He is only a perfect actor.
2: ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
3: He does not have any sorrow, any pain whatsoever. But still, sometimes he'll be acting as if he is having.
2: దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సదీస సంబంధుడు అవుతాడు.
3: This is done by God when he comes down in the human form, because in the human form he should conduct himself in the natural
2: order. Antubatulo anukoolamuga unde nimittamai
3: Bhagavan is always a leela manusha vigraha.
2: Adi kevalam natana sutra dhari.
3: He is only a perfect actor.
2: Ye baadhalu, ye dukkamu, ye vicharamu leka.

0: కట్టుబాటులో అనుకూలముగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు. This human form is taken so that he will be easily accessible to people. రాముడు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు. Rama acted as if he is tired and he చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు. He was removing sweat from his brow and telling Lakshmana, I'm tired, I'll not be able to move.
1: ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్ణశాల కుటీరం నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు.
0: You put up a hut somewhere here, we can take a little rest there.
1: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఆస్కర్ కాటేజ్
1: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
0: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
1: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ బిగాన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
1: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాట నేను వినవలసి వచ్చింది అన్నాడు.
0: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
1: లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
0: Rama knew the mind of Lakshmana and why he was telling, but still, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so
1: disappointed? Anna, tallini, tandini, baryanu, biddanu, rajyamunu, sarvasanga parityagune, tama aagnani, naku, తాళంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తను వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు? నాకొక్కటి నేను.
0: లక్ష్మణ
1: ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
0: Lakshmana said that I have given up everything, wife, father, mother and the kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and I have only to implement your will and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it.
1: Naaku rendu vaanchaneetundi ledu, nee aadane naa ishtam.
0: Your command is my wish and I don't have
1: ishtam edo adhe naa ishtam.
0: Whatever is your will, that is my wish.
1: నీవు ఏది చెప్పినా నేను శిరసావహించడమే నా కర్తవ్యం.
0: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
1: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
0: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్స్.
1: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
0: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ There should not be a second chance.
1: Anaga, jeevudu tana ishtamu aneetundi ye maatramu okate undakoddu.
0: This only is will not say that man or jeeva should not have his own desire.
1: Anta needi, anta needi.
0: Everything is yours, all is yours.
1: Cheppina daanini nirasavahinchadame saranagati yokka lakshyam.
0: Surrender refers to implicitly implementing what has been asked to be done.
1: Aa reetiga naa railo vachi kurcho ninnu nee saamanlu annitini nenu mosukoni gamyaani cherustanu.
0: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage, everything. After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
1: Kanukane, pakti prapattalu yokka margamanandu, saranagati pradhanamainatundi yokka lakshyamga bodhistu vachadu Krishnudu.
0: Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion.
1: Appude daivanugraham aneetundi ekkada undinappudiki aa address ku ee anugraham aneetundi pension pamputu untadu.
0: Once you surrender, you will be able to just get the grace of Lord wherever you are, and that will be in the form of pension. Grace will be flowing
1: anamula yendunna,
0: whether you are in the forest,
1: aakashamunnunna,
0: whether you are in the sky,
1: pattanamunnunna,
0: whether you are in the town,
1: pallanunna,
0: whether you are in the
1: village, kattedabadiyunna,
0: even if you are
1: in the river, dippu annadu.
0: Wherever you are, I will be your shelter.
1: Aa vidhamga naaku saranagathini kammani aadeshinchadu.
0: In that particular order, come and surrender to me. That is the order and command of Krishna.
1: Kanuka manam kaalatattam lopala

فبتوا ولله